ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ 1, మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్ స్టూడియో క్లాక్ల సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనందరికీ తెలుసు, ఉదయం పూట మనం వందనం కార్యక్రమంలో క్షేత్ర దర్శిని వింటూ ఉంటాం. దక్షిణ భారతదేశంలో 6 ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలున్నాయి. అందులో తిరుత్తని ఒకటి. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుత్తని క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ ఇవాళ క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనంలో తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైంది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని పూజించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. తిరుత్తణి దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండటం వల్ల దాన్ని బియ్యపుకొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దాన్ని గానుగపిండి కొండ అని కూడా పిలుస్తుంటారు. మరి ఈ క్షేత్రం యొక్క ఆ స్థల పురాణం గురించి ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

క్షేత్ర దర్శనంలో తిరుత్తణి క్షేత్రం యొక్క ఆ స్థల పురాణం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మున్నులను బాధిస్తున్న శూరపద్మునితో యుద్ధం చేశాడంట. వల్లిదేవిని వివాహం చేసుకోవడానికి పోయకుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన తర్వాత శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని, స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టే ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అనే ఒక పేరొచ్చింది. అలాగే తణిగ అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శన్లో తిరుత్తణి క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి, ఆ ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లుంటాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెప్తారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరమంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుడిని పూజించతలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించాడంట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటెను అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడనే పేరు కూడా వచ్చిందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. మరి ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా ఈ పాట తర్వాత?

తిరుత్తణి క్షేత్రం గురించి వాటి క్షేత్రదర్శులను తెలుసుకుంటున్నాం కదా. తిరుత్తణిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు కుమారస్వామి శివుడి అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం. దీన్ని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారంట. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని పూజించి అనంతరం రామేశ్వరుడి కోరిక మేరకు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రుడికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణదేశ తీర్థయాత్రలు చేస్తూ

తిరుత్తణిలో అంటే తిరుత్తణి దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంఖు చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ప్రణవార్థమును చెప్పలేకపోవడం వలన ఆయన్ని కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించిన తరువాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందాడు కాబట్టి తిరుత్తణి క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం. ఇంకొక విషయం ఏంటంటే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పాలతో సుబ్రహ్మణ్యుని పూజించిన తరువాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న

ఆ దేవలోక ఐశ్వర్యాలను తిరిగి పొందాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునేవారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి అనుకుంటారంట.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ స్టూడియో క్లాక్లో. సమయం 6:47. క్షేత్రదర్శనంలో తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థల పురాణం, అలాగే ఆ క్షేత్ర స్థల పురాణం, అలాగే ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. మరి ఆ క్షేత్రంలో ప్రతిరోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించడానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యుల పైన ఉండే విమానం వంటి ఛత్రము రుద్రాక్షలతో చేసింది. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుందంట. అంతేకాదు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకం ధరించి భక్తులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వపత్రాలతో చేసిన మాలను కూడా వినియోగిస్తూ ఉంటారంట. మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శనంలో తిరుత్తణి క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ క్షేత్రంలో కుమారస్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవంట. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు చెప్తుంటాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇంకా ఈ తిరుత్తణి క్షేత్రంలో స్వామివారి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టేశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంకా విషయం ఏంటంటే తిరుత్తణి ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉండటం నాలుగు వేదాల పరిరక్షణకే అనే విధంగా శాస్త్రవచనం తెలుస్తోంది. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయన్నమాట. విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం. ఇన్ని గొప్ప విశేషాలున్న ఈ తిరుత్తణి క్షేత్ర ఆలయాన్ని వీలైతే మీరు మనం అందరం కూడా దర్శిద్దాం, ఆ స్వామివారి దీవెనలు పొందుదాం. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మార్నింగ్ స్టార్ట్ అవడంతోనే హెల్తీ థింగ్స్ గురించి తెలుసుకునే మన అందరి ఫేవరెట్ సెగ్మెంట్.

సచ్ వండర్ఫుల్ కంపోజిషన్ కదా, నా హృదయంలో నిద్రించే చెలి సినిమా నుండి టైటిల్ ట్రాక్ విన్నాం. 7:06 అవుతుంది స్టూడియో క్లాక్ లో. హెల్తీ మార్నింగ్స్ ఏంటి అసలు? అసలు మార్నింగ్స్ హెల్తీగా ఉండాలంటే ఏంటి? అసలు హెల్తీ మార్నింగ్స్ లో ఇవాళ న్యూట్రిషన్, ఎస్పెషల్లీ పిల్లల కోసం ఏం తినాలి ఏం తినొద్దు అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే సెప్టెంబర్ 1 వీక్ లో మన ఇండియాలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో న్యూట్రిషన్ అనేది కిడ్స్ కి, స్కూల్ గోయింగ్ కిడ్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్ కదా. మరి పిల్లల స్కూల్ బ్యాగ్ లో బుక్స్ ఉన్నాయా, నోట్బుక్స్ ఉన్నాయా, వాటర్ బాటిల్స్ ఉన్నాయా, లేకపోతే లంచ్ బాక్స్ ఉందా అని అంటే చెక్ చేస్తూ ఉంటాం. కానీ మరి ఆ లంచ్ బాక్స్ లో ఏముంది, ఏముండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. Stadium.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
1: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
2: ఫ్రమ్ చార్మినార్స్ ఇరానీ చాయ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీ, ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యోర్ ఇయర్స్.
3: జష్నే హైదరాబాద్, సేవర్ ద సిటీ సోల్.
4: హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జ రంజిత్. టుడే క్లాక్ లో 7:12 అవుతోంది. మరి పిల్లలంటేనే స్కూల్లో రోజంతా చదవటం, ఆడటం, పరిగెత్తడం, ఆలోచించడం, అమ్మో ఒకటా రెండా ఎన్నో పనులు చేస్తుంటారు. అందుకే వాళ్ల లంచ్ బాక్స్ రుచి మాత్రమే కాదు, సరైన పోషకాహారం కూడా ఉండాలి. మరి ఇంతకీ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏదో కాస్ట్లీ ఫుడ్ అని అనుకుంటున్నారు కదా, కానీ అస్సలు కాదు. ప్రతిరోజు మన ఇంట్లో వండే పప్పు, కూరగాయలు, పెరుగు, పండ్లు, ధాన్యాలు, ఇవన్నీ న్యూట్రిషన్లో భాగమే అన్నమాట. మరి పిల్లల ప్లేట్స్లో ఒక సింపుల్ ఫార్ములా ఉంటుందంట, అదేంటో తెలుసుకుందామా? కాకపోతే ఈ పాట తర్వాత. స్టే ట్యూన్. నువ్వే కావాలి సినిమా నుండి అనగనగా ఆకాశం ఉంది. చిన్నప్పుడు ఎంత ట్రై చేసేవాళ్ళు కదా, ఎంత పెద్దగా ప్రాబ్లం లేకపోయినా అంటే ఈజీగా పాడొచ్చు అని చెప్పి అందరూ పాడేవాళ్ళు అన్నమాట. సర్లే, పాట వినిద్దాం ఇంకా.

హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి ఆ ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ పిల్లల ప్లేట్స్లో ఉండే ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎనర్జీ ప్లస్ ప్రోటీన్ ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ వాటర్. అంటే ఫార్ములా పెద్దగా ఉంది కానీ దాన్ని కొంచెం మనం ఇలా విడదీసుకుంటూ మాట్లాడదాం. సో అన్నం కానీ రొట్టె కానీ ఎనర్జీ కోసం అన్నమాట. పప్పు, పెరుగు, పన్నీర్, గుడ్డు ఇలాంటివన్నీ లేకపోతే ఎనీ అదర్ ప్రోటీన్ ఫుడ్స్ అనేవి గ్రోత్ కోసం. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వైటమిన్స్ అండ్ మినరల్స్ కోసం. అండ్ ఇంకా నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి కదా, మనకి చాలా రకాల నట్స్ కానీ సీడ్స్ కానీ దొరుకుతూ ఉంటాయి, అవన్నీ ఏమో హెల్తీ ఫ్యాట్స్ కోసం. ఇవన్నీ సరే, మరి ఫార్ములాలో వాటర్ కూడా ఉంది కదా, మరి అదెందుకు అంటే అది కూడా న్యూట్రిషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎన్ని తిన్నా కానీ వాటర్ కన్జంప్షన్ అనేది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, రైట్? ఇంకా తెలుసుకుందాం న్యూట్రిషన్ గురించి, ఎస్పెషల్లీ కిడ్స్ గురించి. కిడ్స్ ప్లేట్స్లో ఉండాల్సింది, కిడ్స్ లంచ్ బాక్స్లో ఉండాల్సినవి ఏంటి అని. ఎందుకంటే జనరల్గా మార్నింగ్ 7-8 అయిందంటే అమ్మో వాళ్ళ స్కూల్ బస్సు వచ్చేస్తుందని చెప్పేసి టకాటక్ టకాటక్ అదొకటి ఇదొకటి ఏదోటి వండేసి పెడుతూ ఉంటారు. కానీ ఏం వండాలి, బాక్స్లో ఏది పెట్టాలనేది ఇంపార్టెంట్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్స్. సో మరి ఇంకా ఆ విషయాలన్నీ తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: అవుతుంది స్టూడియో క్లాక్ లో హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి తర్వాత ఫార్ములా చెప్పావు, సరే మరి ఇంతకీ బ్యాలెన్స్డ్ లంచ్ బాక్స్ ఎలా తయారు చేయాలి అంటే కొన్ని కాంబినేషన్స్ ఇలా ఉండొచ్చు. ఏమంటే రైస్ తో పాటు దాల్ లేదంటే ఏదైనా వెజిటేబుల్ కర్రీ, దాంతో పాటు పెరుగు, అలాగే చపాతీతో పాటు పన్నీర్ కానీ లేకపోతే ఇంకేదైనా వెజిటేబుల్ కర్రీ, దానికి చివరిలో ఒక ఫ్రూట్.

నిజంగా బాగుంది కదా. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటంటే ఇడ్లీ దోశ సాంబార్ రోటీ ఇలా, లేకపోతే రోటీ రోల్ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ, లేకపోతే ప్రోటీన్ సోర్స్, ఇక్కడ ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఉండే ఫుడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒకే మెను ఉండాల్సిన అవసరం కూడా లేదు, డైలీ ఒక్కో కాంబో కూడా ట్రై చేయొచ్చు. సో దట్ వెరైటీగా ఉండే వల్ల పిల్లలు కూడా బోర్డమ్ ఫీల్ అవ్వరు, అండ్ ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ న్యూట్రిషన్స్ కూడా అందుతాయి బాడీకి. బాగుంది కదా. ఇంకా అదిరిపోయే విషయం కూడా ఉంది, తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సో మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనుకున్నాం కదా, మరి ఏంటంటే అది పేరెంట్స్ చెప్పే ద మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటో తెలుసా? పిల్లలు తినడం లేదండి. కానీ మనం నిజంగా ఒక్కసారి ఆలోచించాలి, పిల్లలకి నచ్చిన అంటే నచ్చని ఫుడ్ని పెద్ద లంచ్ బాక్స్లో పెట్టి అంతా ఫినిష్ చేయాలి అంటే ఇక లంచ్ టైంలో అనగానే వాళ్ళకి తెలియకుండా ఒక ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అందుకే స్మాల్ పోర్షన్స్ అంటే కొంచెం కొంచెం ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ తిన్న తర్వాత ఇంకా కావాలంటే అప్పుడు ఇవ్వచ్చంట. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు కదా. 7:37 దాటి ఇప్పుడే 38 అయింది స్టూడియో క్లాక్లో. మరి ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఇన్ని ఇంపార్టెంట్ ఉంటాయా ఎక్కడైనా అని అనిపించవచ్చు మీకు, బట్ పిల్లల విషయంలో మాత్రం ఇంపార్టెంట్ విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చే ఫుడ్ వాళ్ళ మెదడు కానీ వాళ్ళ అంటే ఫిజికల్గా వాళ్ళు పెరగడం కానీ ఇలాంటివన్నిటికీ దోహదపడుతుంది కాబట్టి. సో ఇంతకీ ఇంపార్టెంట్ అనుకున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెవర్ కంపేర్ కిడ్స్ విత్ అదర్స్ అనమాట. సో బబ్లు చూడు ఎలా తింటున్నాడు, నువ్వున్నావు ఎప్పుడు తినవు, వాళ్ళగా ఒక్కరోజైనా తిన్నావా అని ఇలా కోప్పడుతూ ఉంటారనమాట. మరి అలా కాకుండా కొంచెం వెరైటీగా ఈరోజు ఇది ట్రై చేద్దామా లేకపోతే అది ట్రై చేద్దామా అని ఎంకరేజ్ చేసేలా ఉండాలంట. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉండొచ్చు, అరే అంటే వింటాడా లేదా అని చెప్పొచ్చు, బట్ తర్వాత తర్వాత బాగానే ఉంటుంది, అలవాటు కూడా అవుతుంది అంటున్నారు. మరి ఇలా ట్రై చేయండి చూద్దాం, రైట్? ఇంకా తెలుసుకుందాం సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural add-on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

7:51 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం విత్ మీ ఆచరంజీత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి పిజ్జా, బర్గర్, చిప్స్, బిస్కెట్స్ అండ్ సో ఆన్, ఇలా జంక్ ఫుడ్ అంటే కిడ్స్ కి ఎందుకు అంత ఇష్టం అంటారు? బికాస్ ఆఫ్ టేస్ట్. సో అంటే కానీ మన గోల్ ఏంటి? టేస్ట్ తో పాటు న్యూట్రిషన్. జంక్ ఫుడ్ ని కంప్లీట్ గా ఫోర్బిడెన్ ఫుడ్ గా చేయడం కూడా కొన్నిసార్లు పిల్లల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఏంటంటే వాళ్ళు వద్దన్న పని చేయడానికి ఎప్పుడు ముందుంటారు కదా. సో అందుకే బ్యాలెన్స్, రోజు కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసే హెల్తియర్ వర్షన్స్ ని ట్రై చేయొచ్చు. ఎలా అంటారా, వెజిటేబుల్ శాండ్విచ్ కానీ, స్వీట్ కార్న్ చాట్, లేదంటే రోస్టెడ్ నట్స్ ని, ఇంకా బనానా ప్లస్ కర్డ్, ఇంకా వెజిటేబుల్ దోశ ఎట్సెట్రా, ఇలా హెల్తియర్ వర్షన్లో మనకి మనం కొన్ని కాంబోస్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. దానివల్ల ఆ ప్లేట్స్ కరెక్ట్గా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సో మొత్తానికి ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్ చిన్నదే కావచ్చు కానీ అందులో ఉండే ప్రేమ, పోషణ, ఆరోగ్యం వాళ్ల భవిష్యత్తును నిర్మించగలవన్నమాట. అందుకే కిడ్స్ లంచ్ బాక్స్లో రుచి ఉండాలి, రంగులు ఉండాలి, అన్నింటికంటే న్యూట్రిషన్ ఉండాలి. అప్పుడే వారి జీవితం రంగులమేమవుతుంది అండ్ వాళ్ళు కూడా ఇదిగో నెక్స్ట్ వచ్చే పాటలాగా మనల్ని ప్రేమిస్తారు బాగా, మన రెయిన్బో ఎఫ్ఎం లాగా ఉండాలి అన్నమాట. సో స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ అండ్ రిమెంబర్, ఆరోగ్యమే మహాభాగ్యం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఎస్సీఓలో చైనా, రష్యాతో సహా 10 సభ్య దేశాలున్నాయి. నేపాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, రైల్వే శాఖ కూడా భాగస్వామిగా ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. నేపాల్ గంజ్ రోడ్ నన్పారా బహ్రైచ్ రైలు మార్గాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో బాణసంచా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 11 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనూరి గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ముసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్ల వరదొచ్చిన తట్టుకునే విధంగా రూపొందించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. కరీంనగర్ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల మంజూరీ లేక చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు

ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురికావడంపై ఆయన స్పందించారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హైదరాబాద్ అంటేనే ఒక వైబ్ కదా, ఆ వైబ్ ని మరింత వైబ్రెంట్ గా మార్చాలంటే ఈ మార్నింగ్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ తో పాటు సూపర్ హిట్ నెంబర్స్ వినడానికి వైబ్రెంట్ హైదరాబాద్ రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీయా? స్టే ట్యూన్డ్.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: సూపర్హిట్ నెంబర్ విన్న తర్వాత మరి మార్నింగ్ టైంలో బ్రష్ చేసిన వెంటనే చాలా ఆకలి అవుతుంటుంది కదా, మరి ఏదో ఒకటి తినేస్తాం, సెట్ అయిపోయింది అని సమ్మరపడతాం. ఆకలి తీరితే చాలు కాదు కదా, మన శరీరానికి కావలసిన న్యూట్రియన్స్ కూడా ఉండాలి. ఎక్కడో వినట్టు అనిపిస్తుంది కదా, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇంతసేపే, మరి ఎందుకు సడన్గా ఈ న్యూట్రిషన్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటారా? లెట్స్ టాక్ ఆన్ దిస్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది. స్టూడియో క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. సుమర్ మన్ ఇండియాలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ సెవెంత్ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ జరుపుకుంటాం అనమాట. 1982లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ ఈవెంట్ ని లాంచ్ చేసింది. మరి ఎందుకనంటే మన బాడీకి న్యూట్రిషన్ అనేది ఎంత ముఖ్యమో అనే ఒక అవగాహన కల్పించడానికి. మరి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో వాళ్ళు ముందుకు వస్తుంటారనమాట. అంటే ఈ సంవత్సరం ఈ థీమ్ తో మనం ఇంకా అవగాహన పెంచాలి అన్నట్టు. సో మరి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు, వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. అందుకని మనం తినే ఫుడ్ లో ఆ పోషకాహారం అంటే ఏంటి, అది అంత కాస్ట్లీ కూడా కాదు, మనం డైలీ తినేవి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దాని గురించి తెలుసుకున్నాం కూడా హెల్తీ మార్నింగ్స్ లో. సో ఏది అంటే మనకి అవైలబుల్ గా దొరికే ఆ పోషకాహారం ఉండేది ఏదో చూసుకున్నట్టయితే మనం హెల్తీగా ఉండొచ్చు, మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు, రైట్? ఇంకా ఇలాంటి సూపర్ హిట్ నెంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: 8:27 స్టూడియో క్లాక్ లో మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. మరి తర్వాత ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఒకప్పుడు హాయ్ అని టైప్ చేయడానికి కీబోర్డ్ వాడలేదు, మిస్ యూ అని చెప్పడానికి ఎమోజీ వాడలేదు. ఒక తెల్ల కాగితం తీసుకునే వాళ్ళం, పెన్ను పట్టుకుని మనసులో ఉన్న మాటలన్నీ అక్షరాలుగా మార్చేవాళ్లం. ఆ ఉత్తరాన్ని కవర్లో పెట్టి పోస్ట్ బాక్స్లో వేసి ఎప్పుడు రిప్లై వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం. ఈరోజు మెసేజ్ పంపగానే అలా బ్లూటిక్ వచ్చేస్తుంది కదా. కానీ ఒకప్పుడు ఒక ఉత్తరం రావడానికి రోజులు రోజులు పట్టేది. అయినా ఆ ఎదురుచూపులోనే ఒక అందమైన ఆనందం ఉండేది తెలుసా.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి ఈ పాట కంటే ముందు మనం ఒక చిన్న ఒక ఏంటి అంత తెలుసుకున్నాం కదా. సో ఇవాళ ఎందుకంటే అసలు ఎందుకు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇవాళ వరల్డ్ లెటర్ రైటింగ్ డే అనమాట. అందుకే ఆ నాస్టాల్జిక్ విషయాలన్నీ తెలుసుకున్నాం. డియర్ అంటూ స్టార్ట్ అయ్యి యువర్స్ లవింగ్లీ అంటూ ముగిసే ఆ రోజుల్ని మర్చిపోగలమా? నాన్న అమ్మ రాసిన లేఖలు చదువుతూ కన్నీళ్లని ఆపుకున్న రోజులు, ఫ్రెండ్స్తో సరదాగా రాసుకున్న లేఖలు, ఇంకా చెప్పాలంటే సోన్ ఎన్నెన్నో లేఖలు రాసేవాళ్ళు ఒకప్పుడు. టెక్నాలజీ మనకి కమ్యూనికేషన్ స్పీడ్ ఇచ్చింది, కానీ లెటర్స్ మనకి కమ్యూనికేషన్లో ఎమోషన్ని నేర్పించాయి. మెసేజెస్ని డిలీట్ చేయొచ్చు, కానీ మనసుతో రాసిన ఉత్తరాన్ని మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కూడా తెరిచి చదివితే మళ్ళీ అదే భావన మన ముందుకొస్తుంది, మన కళ్ళ ముందుకొస్తుంది. బ్లూటిక్ తెలుసు, కానీ బ్లూ ఇంక్తో రాసిన రాతలు లేఖలు అవి రాసిన వాళ్లకు మాత్రమే తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే లేఖ అన్నానో లేదో కవిత్వం ఇలా వచ్చేస్తోంది కదా. అది ఎవరైనా అంతే రాయాలని మనసులో ఉన్న ఆ మన మనసులోని అక్షరాలని అంటే మన మనసులోని భావాలని అక్షరాలుగా రాస్తే అది ప్రతీది కవితే అవుతుంది. ఆహా ఎంత బాగుందో కదా. ఇలాంటివి వింటుంటే వినాలనిపిస్తుంటుంది మన రెయిన్బోలో వచ్చే పాటల్లాగా. మరి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మనందరికీ తెలిసి ఇవాళ సెప్టెంబర్ 1 అంటే ఒక డేట్ మాత్రమే కాదు, టాలీవుడ్ కి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమా మెమరీస్ ఇచ్చిన డేట్ అని చెప్పుకోవచ్చు. హీరోలు మారారు, కథలు మారాయి, టెక్నాలజీ మారింది, కానీ థియేటర్లో మన విజిల్స్ మాత్రం అస్సలు మారలేదు. మరి ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, ఏ అంటే సెప్టెంబర్ 1 రోజున రిలీజ్ అయిన సినిమాలు ఏంటో వాటి సంగతి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టేడియం

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: సో వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం సెప్టెంబర్ 1 నా మూవీ రిలీజ్, అంటే ఏమంటారు, టాలీవుడ్ లో సినిమా మెమొరీస్ ఇచ్చిన సినిమాలు ఏంటి అని తెలుసుకుంటున్నాం. 2000 సంవత్సరంలో మూడు ముక్కలాట అనే సినిమా సెప్టెంబర్ 1 నా రిలీజ్ అయిపోయింది. 2016లో వచ్చిన జనతా గ్యారేజ్, ఇంకా 2017లో వచ్చిన బాలకృష్ణ మూవీ పైసా వసూల్, అండ్ 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ సీన్, అంటే ఖుషీ సినిమా కూడా ఈ సెప్టెంబర్ 1 రోజే రిలీజ్ అయిందనమాట. సో ఒక పాట వినగానే ఒక సినిమా గుర్తొస్తుంది కదా, మరి ఒక సినిమా గుర్తొస్తే ఒక కాలమే గుర్తొస్తుంది. అంటే సెప్టెంబర్ 1 అనగానే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి, 2016, 2017 అండ్ 2023 కూడా. సో దాన్నే సినిమా జ్ఞాపకం అంటారనమాట. మూవీస్ అంటేనే అదో మ్యాజిక్ కదా. మరి లేచేయకుండా జనతా గారేజ్ సినిమా నుండి ప్రణామం అంటూ శంకర్ మహాదేవన్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం. వైబ్రెంట్ హైదరాబాద్ లో వైబ్రెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. సో అదే వైబ్స్ ని, అవే జోష్ ని అలాగే ఈ అవర్ కూడా కంటిన్యూ చేద్దాం సూపర్ హిట్ మ్యూజిక్ వింటూ. స్టే ట్యూన్డ్.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
2: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. 9:15 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి జనరల్ గా ఒక ఇంట్లో ఉంటే ఒకే స్టేట్ లో ఉన్నట్టే కదా, ఒక ఇంట్లో ఉంటే ఒకే స్టేట్ ఏంటి, దానికి మళ్ళీ ప్రశ్నే అడగడం దేనికి అనేదిగా మీ ప్రశ్న. అయితే కాదనే చెప్పాలి, ఆ ఇంటి కథ వేరే లెవెల్. అంటే ఆ ఇంట్లో ఒక భాగం తెలంగాణలుంటే ఇంకో భాగం మహారాష్ట్రల. గమ్మత్ ఉంది కదా వినడానికి. మరి దాని గురించి మొత్తం తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

9:20 స్టూడియో క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ లో ఒక స్పెషల్ ఇల్లు గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే దానికి వెనక జరిగిన కథ ఏంటంటే, 1969 లో జరిగిన ఒక సరిహద్దు సర్వే తర్వాత ఆ ఇంట్లోని కొన్ని భాగాలు రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చాయంట. అంటే ఒక స్టేట్ లో కిచెన్ ఉంటే ఇంకో స్టేట్ లో ఇంకో పార్ట్ అనమాట, అలా ఇంకో స్టేట్ లో. సో బౌండరీలో గీతలు ఉండొచ్చేమో గానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ లో ఎటువంటి గీతలు లేవంట, అందరూ కలిసే ఉంటున్నారు. సో వాళ్ళ ఇల్లు టూ స్టేట్స్ లో ఉన్నా గానీ వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటున్నారు. నిజంగా వెరైటీగా ఉంది కదా. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మన వైబ్రెంట్ హైదరాబాద్ లో. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి నెక్స్ట్ ఏంటంటే, మనందరికీ తెలుసు మన భారతదేశం, మన ఇండియా అనేది సంస్కృతి సాంప్రదాయాలకి అద్భుతమైన కళలకి నిలయమని. సో మరి ఇలా దేశంలో వివిధ రకాల అంటే వివిధ ప్రాంతాల నుంచి కళాకారుల ప్రతిభను వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళ ఏమంటారు వాళ్ళు చేసిన చేతి వృత్తులన్నింటినీ వాళ్ళు ప్రదర్శనకి కొన్ని చేస్తూ ఉంటారు కదా, అది ఇప్పుడు గాంధీ శిల్ప్ బజార్ 2026గా మన హైదరాబాద్లో జరుగుతుందన్నమాట. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు మీరు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు, ఎందుకంటే అక్కడ దేశవ్యాప్తంగా తయారైన ఆ హస్తకళా ఉత్పత్తులని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సో ప్రతి ఒక వస్తువు ఏదైనా మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టయితే ఆ వస్తువు వెనక వాళ్ళ కష్టం ఎంతో ఉంటుంది కదా, కష్టంతో పాటు ఒక సాంప్రదాయం, కళ, సంస్కృతి కూడా ఉంటాయి. అయితే ఇందులో వాళ్ళు 150కి పైగా స్టాల్స్ పెట్టారు. మరి ఇంతకీ ఎక్కడ? సో వీకెండ్ వస్తే ఎక్కడైనా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలని చూసే మనం సాయంత్రాలు కాస్త టైం దొరికినా కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లో సరదా గడిపిస్తే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది, అలాగే నచ్చినవి కూడా కొనేసుకోవచ్చు. మరి ఇంతకీ అది ఎక్కడుంది అంటే, ఆ వెన్యూ వచ్చేసి తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ ఆపోజిట్ అన్నమాట. సో మరి వీలైతే వెళ్ళండి, సందర్శించండి.

కళాకారుల్ని ఎంకరేజ్ చేయండి. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మనందరి కోసం, డియర్ కామ్రేడ్ సినిమా నుండి గౌతమ్ భరద్వాజ్ అండ్ జస్టిన్ ప్రభాక్ పాడిన గిర గిర గిర అనుకుంటూ. నిజంగా ఇది ఎంత గిర గిర గిర అంటే మన మైండ్లో కూడా తిరుగుతూనే ఉంటుంది ఈ పాట లిరిక్స్ లాగా.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో 9:33 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మనందరికి తెలుసు, మన ఇల్లు నీట్ గా ఉండాలని మనందరికీ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనమే, అంటే ఎవరు హెల్ప్ చేయకపోయినా మన ఇంటిని నీట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన ఇంట్లోని చెత్తను బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంటాయి చెప్పండి. మన ఇల్లు నీట్ గా ఉండాలని మనకు అనిపించినప్పుడు మన పరిసరాలు కూడా నీట్ గా ఉండాలా, ఉంచుకోవాలన్న బాధ్యత కూడా మనదే కదా. సో చెత్తను పడేయాల్సిందే, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో దాన్ని పడేయడం కూడా మన బాధ్యత. మరి దాని గురించి ఏదో లింక్ ఉండే ఉంటుంది కదా, మరి అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakala Abhirudhi Shaka, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

సో మరి ఇంతకీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ వేస్టేజ్, ఓల్డ్ మ్యాట్రసెస్ అండ్ ఫర్నిచర్ని ఎలా డిస్పోజ్ చేయాలో ఒకప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఇల్లు సదిరినప్పుడు వాటితో పాటు డివైన్ వేస్ట్, అదేనండి దేవుడి బొమ్మలు కానివ్వండి, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అండ్ కొన్ని క్యాలెండర్స్కి కూడా దేవుడి బొమ్మలు ఉన్న క్యాలెండర్స్ ఉంటాయి, అవి ఏమంటారు 2024, 2020, 2021, 2023 అలా ఉండిపోతాయి. వాటిని బయట పడేయాలంటే అవి పడేయాలా వద్దా అన్న ఒక భయం కానీ, లేకపోతే ఎక్కడ పడేయాలన్న ఒక సందేహం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మరి వాటిని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయలేం, మరి ఎలా ఎక్కడ చేయాలి అనే డౌట్ కదా మీ అందరికీ. సో GHMC ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎక్కడ డిస్పోజ్ చేయాలో అనేది చెప్తుందన్నమాట. సో అది చేసేస్తే సరిపోతుంది కదా, ఇంకా మనకి మన టెన్షన్స్ అన్ని ఫ్రీగా వదిలేసి మనకి ఓల్డ్ మ్యాట్రసెస్, ఫర్నిచర్స్, ఈ వేస్టేజ్, ఇంకా ఏమైనా సరే వాటితో పాటు ఈ డివైన్ వేస్టేజ్ ఏదైనా ఉందంటే దాన్ని ఆ క్యూఆర్ కోడ్ అంటే ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఎక్కడ డిస్పోజ్ చేయాలో తెలుస్తుంది. మరి ఈ క్యూఆర్ కోడ్ ఎక్కడ తెలుస్తుంది అంటే GHMC అఫీషియల్ వెబ్సైట్ లో గనక మీరు సెర్చ్ చేసినట్టయితే ఆ క్యూఆర్ కోడ్ దొరుకుతుంది, దాన్ని స్కాన్ చేసి అక్కడ ఎక్కడైతే వాళ్ళు చేయమంటారో అక్కడ డిస్పోజ్ చేస్తే సరిపోతుంది కదా. రైట్, మరి ఇంకా విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి. ఇప్పుడైతే RRR సినిమా నుండి నాటు నాటు అంటూ వచ్చేస్తుంది ది సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

కరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: దట్ వాజ్ అ వండర్ఫుల్ కంపోజిషన్ బై మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. సో ఇళయరాజా గారి కంపోజిషన్ లో ఎన్ని పాటలు, అసలు ఒక్కొక్కటి కూడా అసలు బోర కొట్టదు కదా. మరి అలాంటి పాటలు వినాలంటే మీరు ట్యూన్ చేయాల్సిందే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 9:55 అవుతుంది. మనం వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇంకొక 5 మినిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్జే పవన్ రెడీగా ఉన్నాడు. సో మరి ఏంటి, హలో నమస్తే ఆదాబ్ అని మాత్రమే మనకు తెలుసు, కానీ అసలు ఏం ఉండబోతుంది షోలో?
2: హలో డియర్ లిసనర్స్ అండ్ హలో.
0: ఎస్ ఎస్ పవన్, మరి ఈరోజు డేని ఎలా డిజైన్ చేసావు మరి లిజనర్స్ అందరి కోసం?
2: సో నేను కొంచెం గట్టిగానే ప్లాన్ చేశాను. సో దేర్ ఆర్
0: నువ్వు గట్టిగా ప్లాన్ చేసావు కానీ నీ వాయిస్ మాత్రం గట్టిగా రావట్లేదు నాకు.
2: ఓ ఓకే,
0: ఇట్స్ గుడ్ నౌ.
2: యా, ఐ హోప్ ఇట్స్ బెటర్ నౌ.
0: యా,
2: సో యా, దే a planned exclusive western hour followed by an interesting trilingual segment.
0: Wow,
2: where so, you get to know a lot about Hyderabad and its places.
0: Oh,
2: and what it is, you have to wait and see.
0: Right, so konni saarlu manam wait chestene danlo unde emantaru naku teliyaledu, but adu maatram wait chestene telustundi. Right, so yes. That's Pavan and is ready. ఇంకా 4 మినిట్స్ ఉంది మనకి. హలో నమస్తే ఆదాబ్, ఇంకా అన్ని ట్రై లాంగ్వేజ్ అని చెప్పేశాడు కదా, సో లేట్ చేయకుండా మరి మీరు కూడా వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి ఎండింగ్ ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట, బన్సీలాల్ పేట్ మనకు తెలుసు కదా స్టెప్ వెల్, సో అక్కడ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఏవి జరిగినప్పుడు మీరు ఆ స్టెప్ వెల్ ని కూడా చూసి రావచ్చు అనమాట, ఎందుకంటే అది మన ట్రెడిషనల్ కి ఇంకా మన హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకి ఒక నిలువెత్తు నిదర్శన లాగా కనిపిస్తుంటుంది. సో మరి వీలైతే చూడండి, ఇంకా నెక్స్ట్ షోకి రెడీగా ఉండండి వినడానికి. మరి ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది తిప్పుకుంటున్నాం అంటూ బ్యాండ్ మేళం సినిమా నుండి మనందరి కోసం స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో ఆయన గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయలతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ధి రేటు సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజారహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఏ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈఎస్ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సైబర్ క్రైమ్ ముప్పు విశ్లేషణ విభాగం అశ్లీల యాప్ల వలె మభ్యపెడుతున్న హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ల ద్వారా పెరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలను హెచ్చరించింది. ఈ అప్లికేషన్లు ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల ద్వారా నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో వంటి ఇతర సారూప్య పేర్లతో ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీటి ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ను తమ నియంత్రణలోకి తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను దౌత్య కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీస్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకారం 2 సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె లింగయ్య చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల మొదకు మరో గంట సమయం గడువు మాత్రమే మిగిలి ఉందని కేఎన్ఆర్యుహెచ్ఎస్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. వెబ్ ఆప్షన్ల నమోదుకి మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం ఉందని వెల్లడించింది. ఫేజ్ వన్లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం 19 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంత ఇల్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో తొలి విడతగా 7340 ప్లాట్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ లాటరీని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 28 ప్రారంభించారు. 7340 ఫ్లాట్లకు 60720 దరఖాస్తులు రాగా పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా ప్రజల నుంచి మొత్తం 3319 వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

హలో లిస్నర్స్, వెల్కమ్ బ్యాక్. ద క్లాక్ చైమ్స్ 11 o'clock ఇన్ ద స్టూడియో, విచ్ మీన్స్ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ట్రైలింగ్వల్ సెగ్మెంట్ విచ్ ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ హలో నమస్తే ఆదాబ్. త్రీ వర్డ్స్ ఫ్రమ్ త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ద ట్రూలీ రిఫ్లెక్ట్ ద మల్టీకల్చరల్ అండ్ ప్లూరలిస్టిక్ స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్. బట్ ద సిటీ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు దోస్ త్రీ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ అ సిటీ వేర్ ఎవ్రి లాంగ్వేజ్ ఫైన్స్ లిస్నర్. సో వెల్కమ్ టు హలో నమస్తే ఆదాబ్. ఐఎమ్ యువర్ హోస్ట్ ఆర్జే పవన్ అండ్ హవ్ ప్లాన్డ్ అ వెరీ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ సెగ్మెంట్. స్టే ట్యూన్, యు ఆర్ లిస్నింగ్ టు 101.9 రెయిన్బో ఎఫ్ఎం.

That was a beautiful tribute to our city. The lyrics of that song truly captures the multicultural and pluralistic spirit of Hyderabad and paints a wonderful image of the city and its iconic landmarks. సరే, ఇంకా ఈరోజు మన స్పెషల్ సెగ్మెంట్లోకి వస్తే, ఇందాక హైదరాబాద్ ఇంకా పాపులర్ హైదరాబాద్ ల్యాండ్మార్క్స్ గురించి విన్నాం కదా లాస్ట్ సాంగ్లో. ఈరోజు మన సెగ్మెంట్ దేని గురించి అంటే, మనం హైదరాబాద్లో చాలా పాపులర్ ప్లేసెస్ ఉన్నాయి కదా, బట్ ద కరెంట్ నేమ్స్ ఆఫ్ దీస్ ప్లేసెస్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మిస్ప్రొనన్సియేషన్. సో ఈరోజు మనం ఆ ప్లేసెస్ కరెక్ట్ ప్రొనన్సియేషన్ ఏంటి, వాళ్ళ ఆరిజిన్ స్టోరీ ఏంటి అని తెలుసుకుందాం. Before that, check out this song.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మనం రెండవ అఖిల భారత తపాలా శాఖ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 26-27 సంవత్సరానికి గాను మొయినాబాద్ హైదరాబాద్లో జరుగుతున్న కార్యక్రమానికి మీట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎంతోమంది ప్రముఖులు రావడం జరిగింది. అందులో గాను మన చీఫ్ గెస్ట్ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, అంతేకాకుండా స్పెషల్ గెస్ట్గా శ్రీ కాలే యాదయ్య గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ చేవెళ్ళ రీచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనకి శ్రీ నాగపూరి రమేష్ గారు, ద్రోణాచార్య అవార్డు విన్నర్ అండ్ కోచ్ టు దిస్ పారామెంట్ అండ్ బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ రావడం జరిగింది.
1: That was wonderful and interesting update. Now we will wait for Charan to send more of those recordings. Till then, listen to the song.

దాట్ వాజ్ మెహునా ఫ్రమ్ ద మూవీ మెహునా. తో ఆప్కో భీ కుచ్ కుచ్ తక్లీఫ్ హై, కుచ్ కుచ్ భీ నహీ చల్ రహా హై జిందగీ మే, అచ్చా బోలే తో ఆప్ హమారే వాట్సాప్ నంబర్ పే బోల్ సక్తే హై, అండ్ ఐ ఎమ్ హియర్ టు లిసన్, మెహునా. తో బడే భాయ్, హమారే లిస్ట్ మే పహలా ఆతా హై ముసరం బాగ్. इसका असली नाम है मॉन्स्योर रेमंड्स भाग, नेम्ड आफ्टर द फ्रेंच मिलिट्री कमांडर मॉन्स्योर रेमंड. इन्हें जो है निजाम फोर्स में थे और इनके नाम पर एक बाग, बोले तो एक गार्डन थे. तो इस एरिया का ओरिजिनल नाम है मॉन्स्योर रेमंड बाग, पर हमारे लोग उसको मिसप्रोनाउंस करते करते ये एरिया का नाम मुसरम बाग में बदल दिया. क्या सुन के परेशान हो गए क्या? ऐसे और भी प्लेसेस का नाम, ऐसा और भी बहुत प्लेसेस है जो मेरा लिस्ट पर है. उससे पहले ये गाना सुन लो.

సుషి, ఫ్రైడ్ రైస్, షవర్మా, ఇవన్నీ పేర్లు వింటుంటే నాకు ఫుల్ ఆకలేస్తుంది. మీ గురించి ఏంటో నాకు తెలియదు కానీ, ఎనీవేస్ ద నెక్స్ట్ ప్లేస్ ఆన్ అవర్ లిస్ట్ ఈజ్ అబిట్స్. దిస్ ప్లేస్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అ జూవిష్ మర్చెంట్ ఫ్రమ్ కాన్స్టంటినోపుల్, ఆల్బర్ట్ ఆబిట్. ఆల్బర్ట్ అబెట్ వాజ్ అ పర్సనల్ వాలే, బట్లర్ అండ్ ట్రస్టెడ్ కాన్ఫిడెంటే టు ద సిక్స్త్ నిజాం ఆఫ్ హైదరాబాద్, మీర్ మహబూబ్ అలీ ఖాన్. హీ ఓపెన్ అ షాప్ ఇన్ దట్ ఏరియా విచ్ వాస్ క్వైట్ పాపులర్. ఇట్ వాస్ సో పాపులర్ దట్ ద ఎంటైర్ ఏరియా వాస్ నేమ్డ్ అబిట్స్ ఆఫ్టర్ ఇయర్స్. ఇంట్రెస్టింగ్ నో? ఓకే, ఐఎమ్ రెడీ విత్ ద నెక్స్ట్ సాంగ్, లెట్స్ గో.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్.
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
4: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
3: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
4: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
4: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇంటూ వన్.
2: జష్నే హైదరాబాద్.
4: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: లిస్నర్స్, యాజ్ ఐవ్ ఇన్ఫార్మ్డ్ యూ బిఫోర్, తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఈజ్ హోస్టింగ్ ది సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026-2027 ఫ్రమ్ సెప్టెంబర్ 1st టు సెప్టెంబర్ 3rd, అండ్ అవర్ ఆర్జే చరణ్ ఈజ్ ఆన్ గ్రౌండ్ కవరింగ్ ద ఈవెంట్. సో లెట్స్ హియర్ మోర్ ఫ్రమ్ హిమ్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ టుడే.
1: The privilege of listening to our special guest Shri Kale Yadaya Garu, MLA Chevella Constituency. Sir, may I request you to kindly address the gathering.
2: Sabak namaskaram. Ee roju rendava Akhila Bharata Tapala Shaka var nirvahinche para badminton para table tennis tournament కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, చెవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు, తెలంగాణ సర్కిల్ గారు, అదేవిధంగా ఎన్ఆర్ విశాలాక్షి గారు, మరి పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్ గారు, మరి ద్రోణాచార్య అవార్డు రాగపూరి రమేష్ గారు, రిపిన్ డోక్టర్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ, మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్

0: అందరికీ, వాళ్ళందరూ కూడా రకరకాల వికలాత్వంతో అనుభవిస్తూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో మరి భారతదేశంలో భారత ప్రభుత్వంలో పోస్టల్ సర్వీస్ ప్రసార సాధనాలు ఎంత ముఖ్యమో మనందరికీ కూడా తెలిసిందే. మరి అందరికీ కూడా గతం లోపల ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి మనిషికి పోస్ట్ ఆఫీసులు ఎన్నో సేవలు అందించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్నాన్ లెటర్లు, పోస్ట్ కార్డ్స్ అన్నీ కనుమరుగు అయిపోయినాయి. మరి పోస్ట్ ఆఫీసులు కూడా గతంలో మేము మాకు ట్రైన్ రూట్ ఎక్కువ, మరి ఆర్ఎంఎస్ సర్వీస్ చూసాం, ఒక బోగి ఉంటుంది ఆర్ఎంఎస్, ఇప్పుడు అవి కనబడతలేవు. మరి డాక్ సాధనలు మరి ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ సమాచారాలు తెలుసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ ఎంతో ప్రసార సాధనాలు ఎంతో అవసరం ఉండే. మరి ఇప్పుడు ఈ ప్రైవేటు ఎక్కువ వచ్చింది, డిటీసీ కానీ, కొరియర్ కానీ, ప్రొఫెషనల్ కొరియర్ ఇవేమో రకరకాలు వచ్చినాయి. మరి ఇవన్నీ కూడా ఏది వచ్చినా కూడా పోస్ట్ ఆఫీస్ జాతీయ సంపద పోస్ట్ ఆఫీస్ కాబట్టి పోస్ట్ ఆఫీస్కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన సదుపాయాలు కల్పించాలి. గతం లోపల ఏదో ఒక పల్లెటూరులో ఒక పోస్ట్ ఆఫీస్ ఆ టీచర్లో ఇంకెవరో ఉత్తి తీరేటోళ్ళకి ఇస్తుంది, వాళ్ళ ఇంట్లోనే పోస్ట్ ఆఫీస్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వారికి పోస్ట్ లెటర్స్ ఇస్తున్నటువంటి సందర్భం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకపోతుంది. నేనేమంటున్నా మా ఎంపీ గారిని ప్రత్యేకంగా మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక ఆదర్శంగా తీసుకొని పోస్ట్ ఆఫీసుల సపోస్ట్ ఏదైతే ఉన్నాయో అక్కడ కనీసం పోస్ట్ ఆఫీసులు, సపోస్ట్ ఆఫీసులు నిర్మించే విధంగా మరి కార్యక్రమాలు చెప్పాలి. ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి మరి ప్రసార సాధనాలు మరి పోస్ట్ ఆఫీసులను బలోపేతం చేయడానికి కార్యక్రమాలు చేపట్టాలి. మరి మీరు బిల్డింగ్ కట్టిస్తామంటే మా చిన్న పోస్ట్ ఆఫీసుల్లో కూడా, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో కూడా నేను ప్లేస్ ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మాకున్న పరిధి లోపల మేము ప్లేస్ ఇప్పిస్తాం. మీరు బిల్డింగ్కు నిధులు కేటాయిస్తామంటే మరి బాగుంటుంది. ఏది ఏమైనా పోస్ట్ ఆఫీస్ సేవలు చాలా అవసరం. గతం లోపల డిపాజిట్లు, ఎఫ్డీలు ఎవరు పెట్టకూడదు. ఇప్పుడు ప్రతి చిన్న పోస్ట్ చిన్న గ్రామ శాఖలు కూడా డిపాజిట్లు మరి ఎఫ్డీలు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీరు ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ సేవలు మరింత విస్తృతం చేయడానికి కార్యక్రమాలు చేపట్టాలని మా గౌరవనీయులు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులకు దృష్టికి తీసుకొస్తున్నాం. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సపోస్టర్లు కానీ, బ్రాంచ్ పోస్టులు కానీ, విలేజ్ శాఖలకు కానీ ప్రభుత్వం ద్వారా ఆ పోస్ట్ ఆఫీసులకు నిధులు మంజూరు ఇస్తే మేము మాకున్న పరిధి లోపల ఆ గ్రామాల్లో ప్లేసులు ఇప్పించడానికి శాశక్తుల్లో ప్రయత్నం చేస్తాం. మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ పోస్ట్ ఆఫీస్ సేవలు మరింత విస్తృతపరచాలని, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ సేవలు మరి ముఖ్యంగా క్రీడాకారులు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా తపాల శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళ క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.
1: సభని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: एसएसबी के प्रयासों के चलते आज नेपाल और भूटान से जो भारत की सीमाएं हैं वो काफी हद तक हमने सुरक्षित कर ली हैं। अंत में एसएसबी की उभरती भूमिकाओं के बारे में जो मंत्रालय का एक विजन है उसके बारे में कुछ कहना चाहूंगा। जैसा कि महानिदेशक महोदय ने बताया, एसएसबी का जब जन्म हुआ था 1961-62 के कालखंड में, तब उसका मुख्य ध्येय था बॉर्डर के गांव में एक भारत के प्रति एक सद्भाव पैदा करना, जो गांव के निवासी हैं उनके साथ मिलके एक आसूचना का सुदृढ़ तंत्र बनाना भारत के बॉर्डर्स पर, और जो बाकी अन्य आर्म्ड फोर्सेस हैं यूनियन की उनकी मदद में इन दो तीन गतिविधियों के माध्यम से अपना सहयोग देना। धीरे धीरे ये जो व्यवस्था थी ये थोड़ी क्षीण होती गई और एसएसबी का रोल एक सशक्त और एक आर्म्ड बॉर्डर गार्डिंग फोर्स के रूप में अधिक होता गया, और जो ओरिजिनल रोल था कि सीमावर्ती गांवों के साथ मिलके वहां एक नेटवर्क बनाना, सौहार्दपूर्ण वातावरण विकसित करना, आसूचना के तंत्र को और सुदृढ़ करना, वो कहीं ना कहीं कम होता हमको दिखा है। तो अब आने वाले समय में मंत्रालय का ये मत है कि एसएसबी को अपना जो ओरिजिनल रोल था उस ओर फिर कदम उठाने चाहिए, जिससे कि जो इसकी मूल परिकल्पना थी उसके भी उसके भी निरूपण के लिए हम एक व्यवस्था बना सके। और जो आर्म्ड बॉर्डर गार्डिंग फोर्स का रोल है वो तो रहेगा ही रहेगा, बट उसके अतिरिक्त जो ओरिजिनल रोल था उस ओर भी हम अपनी क्षमताओं को सुदृढ़ कर सके। तो हमें पूरा विश्वास है कि वर्तमान महानिदेशक के नेतृत्व में ये जो नई परिकल्पना विकसित हुई है इस पर भी एसएसबी पूरे बल से और पूरे अपने मन से अपने कार्यों से इस ओर भी काम करेगा। इसी के साथ मैं अपना वक्तव्य समाप्त करता हूं। जाते जाते एसएसबी के अलंकरण समारोह में गृह मंत्रालय की ओर से फिर सभी एसएसबी कर्मियों को बधाई, उनको हार्दिक शुभकामनाएं, और उनको पूरा पूरा गृह मंत्रालय का सहयोग रहेगा आने वाले समय में, इसका आश्वासन देते हुए आप सभी को फिर से मैं बधाई देता हूं। जय हिंद, जय भारत।
1: That was the address by the Honorable Chief Guest, Shri Govind Mohan, the Central Home Secretary.
2: Arab, माननीय मुख्य अतिथि महोदय।
3: Hello, dear listeners. మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Dear listeners, as I have informed you before, the inaugural ceremony for the second All India Postal Para Badminton and Para Table Tennis Tournament is happening from September 1st to September 3rd. And the event was inaugurated and graced by the presence of Shri Konda Vishweshwar Reddy Garu, Honorable Member of Parliament, Chevella Lok Sabha Constituency. Our RJ Ram Charan has been covering the event and he has managed to get the excerpts of his speech So we'll listen to it now.

0: ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేవెల్ల. సర్, యువర్ గ్రేషియస్ ప్రెసెన్స్ టుడే ఇస్ ఎ ట్రెమెండస్ ఎంకరేజ్మెంట్ టు ఎవ్రీ అథ్లీట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. మే ఐ నౌ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు టు కైండ్లీ అడ్రస్ ద గ్యాదరింగ్. సర్ ప్లీజ్.
1: వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ వే టు స్టార్ట్ అ స్పీచ్ బికాస్ దే సే నెవర్ స్టార్ట్ అ స్పీచ్ విత్ అపాలజీ, బట్ ఫ్రమ్ మై సైడ్ ది అపాలజీస్ ఆర్ డ్యూ బికాస్ ఐ హావ్ కమ్ లేట్. దేర్స్ అ రీజన్ బట్ ఇట్స్ అ మిస్టేక్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్. ఐ అపాలజైజ్ ఫర్ కమింగ్ లేట్. ఆనరబుల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డివిఆర్ మూర్తి గారు, విశాల్ లక్ష్మి గారు పీజీఎం హెడ్ క్వార్టర్స్ రీజన్, సునీత అయోధ్య గారు పీజీఎం హెచ్ఆర్, దీప్తి జీవాంగి అర్జున అవార్డు వినర్, ద్రోణాచార్య అవార్డు వినర్ నాగపూర్ రమేష్ గారు, ఇక్కడున్న స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, మాజీ చైర్మన్ రత్నం గారు, మరి కౌన్సిలర్స్ గారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది పారా ఒలింపిక్ పోస్టల్ సర్వీసెస్ టోర్నమెంట్ పార్టిసిపేట్స్ హు ఆర్ హియర్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్, తమిళనాడు, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా అండ్ అఫ్ కోర్స్ తెలంగాణ. టు ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ బికాస్ మెనీ పీపుల్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ బట్ ఆఫ్ లేట్ ఐఎమ్ గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అచీవర్స్ హు ఆర్ హ్యాండిక్యాప్డ్ అండ్ యట్ అచీవింగ్ బికాస్ ఆర్డినరీ పీపుల్ లైక్ అస్ with everything a small setback will throw us into depression, but you having had experiencing handicaps, physical handicaps, are going ahead and achieving so much. And you are important because not just for you and your families, but you inspire a whole nation. Recently my co-brother-in-law lives right behind this. His name is Anil Kamineni. He is into archery from his childhood. He's fine. He's not a para athlete. He's fine. And he's older than me. He's also the father-in-law of Ram Charan, the film actor. But he's still involved in archery. And I met him last week. And he told, which I could not believe it, he told in archery there is one young girl who does not have hands and she does archery with the legs and uses her mouth. And not only she won the national award in para archery, but I believe she can compete with people with four legs and four hands. I was shocked, but I was even more shocked, her name is Sheetal. I was even more shocked when I heard about Payal. Payal does not have hands and legs, and she does archery. I have not seen a video of hers, but I can only imagine. And these are the people who definitely inspire us. Me, I have a knee pain, I go into depression. They don't have legs and they are cheering so much. So, you inspire the nation. The nation needs you. The nation needs you to succeed because you will show we can overcome everything. We can overcome, although we are not the richest nation, we can overcome because of

0: railway, some express stop in that village and nobody gets on. Everybody gets on to the motorcycle and go to Vikarabad. Central government is willing to do everything, whether it's postal service or railway service, if you want it and if you need it. And many, many, many things. Why right here in Chevalla Assembly, not Chevalla Parliament, Hyderabad Lingareddy Guda, man Madhur. So they wanted a post office. I wrote to the postal department and they approved it. I have not met the union minister in charge of the postal service, Tembasani Garu. First time I met. And you know, but all the ministers I met several times. Why did I meet? I meet him casually in the Lok Sabha. Whenever I go, we say, hi, how are you? Come. But officially, I met him first time only last 3 weeks ago. Then he asked, we meet so often, how come you never come to me asking for this and that? Yadegar, first time, okade sar kalchina, Mantri Varlanu, Postal Department Mantri Varlanu, eppudu moodu varala kinda. నేను ఎంపీ అయ్యి 2.5 ఏళ్ళు అయింది, కానీ మొన్ననే కలిసిన, వేరే మంత్రి ఎన్నోసార్లు కలిసిన. అయితే ఎందుకో కలవలేదు అంటే మీ సో ఈ ఆస్ మీ వై హౌ కమ్ యూ నెవర్ మెట్ మీ ఆఫీషియలీ, వి మీట్ రెగ్యులర్లీ. సో ఐ హ్యావ్ నో నీడ్ టు మీట్ యూ, నాకు అవసరమే లేకుండా, ఎందుకంటే అడిగిందన్నా వీలే చేస్తుండే, అక్కడికి ఎందుకోవాలి. సో ద మినిస్టర్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మినిస్టర్ వాజ్ ఇంకోటి అడిగింది ఎవరైనా నోటితో అడిగితే నేను అక్కడ పోయేవరకే మర్చిపోతా. ఇప్పుడు కాళీయాదవ్ గారు ఏమో అడిగిండ్రు, మర్చిపోయినా ఏమో అడిగింది. మీరు ఉత్తరం రాసిస్తే అప్పుడు యాది కుట్టేది, మీరు స్పీచ్ ఇస్తే అప్పుడే మర్చిపోయా. అయితే మీరు ఉత్తరం రాసిస్తే పని తప్పక అవుతుంది. నా పని ఏంది, నా పని అది తీసుకుని, నా పని నేను పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్, నేను తీసుకొని వారికి ఇస్తాను అంతే. వారు చేసేస్తారు, మీరు కూడా పోనవసరం లేదు, మీరు ఇచ్చినా చేస్తుండొచ్చు. అయితే అడిగిందల్లా, హూఆర్ ఎనీవన్ వాంట్స్ ఫ్రమ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇట్ బి సాల్వ్డ్ రైట్ హియర్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు ద మినిస్టర్. ఐ హ్యాడ్ కమ్ టు నో అబౌట్ దిస్. If I have a chance, I will request the organizers. I used to be reasonably good in table tennis, and I would like to play a few points table tennis with anyone after this. Okay. If I win, I'll be very happy. But if I lose, I'll be even more happier. So the para-badminton, 60 postal PWBD persons with benchmark disability, para-employees from 11 postal services across the country will be participating in the above national para-tournament. The events will be conducted in sports of badminton and table tennis. Standing men's single, wheelchair men's single, standing women's single, wheelchair single, standing men's single, wheelchair singles, standing women's singles, wheelchair singles, and these are going to be conducted. And it's very, very thoughtful, and I think this is only the second or third time you're doing it. And you're doing it not only for your department, you're doing it for the nation. You're doing it to inspire us, and I thank you very much, and I look forward to a successful everyone. I hope this is all recorded and uploaded on YouTube. And all the and right recognition is given to the teams who participated and those who won. Thank you. Thank you very much. Jai Hind, Bharat Mata Ki Jai.
1: That was a wonderful speech, a wonderful and a very insightful speech delivered by Shri Konda Visheshwar Reddy Garu. It was specially pertinent and insightful in terms of the need to preserve postal service as a

0: The inaugural ceremony is going at a full swing, and we have our RJ Ram Charan covering the event. And next up, we have our RJ speaking to the tennis player, table tennis player Alpesh Sutaria. Please stay tuned.
1: సో వెల్ ఇప్పటివరకు మనము ఇక్కడ జరుగుతున్న రెండవ అఖిల భారత తపాలా శాఖ పారా

0: బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ స్పెషల్ గెస్ట్ల గురించి వాళ్ళ స్పీచెస్ వింటూ ఉన్నాము. ఇప్పుడు అలాగే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎస్ సార్, ఆప్కా నామ్ సార్?
1: మేరా నామ్ అల్పేష్ సుతరియా హే. మే గుజరాత్ సర్కిల్ సే బిలాంగ్ కర్తా హూ ఔర్ మేరా పిఏ పోస్టల్ అసిస్టెంట్ కే పద్ పే కా వర్క్ కర్తా హూ ఔర్ మేనే ఏషియన్ చాంపియన్షిప్ 2025 మే పార్టిసిపేషన్ కియా హే ఔర్ సిల్వర్ మెడల్ ప్రాప్త్ కియా హే ఔర్ యే సెకండ్ పారా టేబుల్ టెన్నిస్ ఔర్ పారా బ్యాడ్మింటన్ టూర్నామెంట్ హమారా డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్ట్ కా హో రహా హే. ఉస్మే హమ్నే ఎంపీ కే సాథ్ ఏక్ మ్యాచ్ ఖేలా तो मुझे बहुत गर्व हुआ और मुझे ऐसा लग रहा है कि हमारा जो इंडिया है वो पैरा के लिए बहुत सी ये कर रहा है और धीरे धीरे पैरा के और से लोगों का माइंड भी चेंज हो रहा है और पैरा को मोटिवेट कर रहे हैं.
0: दैट्स अ ग्रेट थिंग. सो वी हैड अ ग्रेट पर्सन वी मेट टुडे इन पैरा, यू नो, बैडमिंटन एंड पैरा टेबल दिस पर्टिकुलर टूर्नामेंट ओवर हियर. थैंक यू सो मच सर. थैंक यू सो मच फॉर.
1: थैंक यू.
2: That was a very great thing indeed, and not just great, inspiring. It was also really inspiring to see all these people take part in such games, reinforcing the belief that a physical disability is never an impediment for somebody to scale heights. So stay tuned, we have more such interviews and excerpts coming your way. And before that, please listen to the song.

0: సో వెల్ మనతో పాటు ఇక్కడ చాలా మంది చాలా స్టేట్స్ నుంచి యూనో ఆల్ ఇండియా కదా, సో ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ కాబట్టి చాలా స్టేట్స్ నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మేనేజర్స్ అండ్ క్యాప్టెన్స్ కూడా వచ్చారు మనతో పాటు. ఇప్పుడు ఆర్ నరేష్ యాదవ్ గారు ఉన్నారు సార్, చెప్పండి.
1: సార్, నా పేరు రాగుల నరేష్ యాదవ్, పారా స్పోర్ట్స్ ప్లేయర్ని. ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్కి ప్లేయర్ కమ్ కెప్టెన్గా వచ్చాను. మా డిపార్ట్మెంట్లో పారాని బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ పారా నేషనల్స్ కండక్ట్ చేస్తున్నారు పోస్టల్ పారా గేమ్స్ని. అది తెలంగాణలో మేము హోస్ట్ చేయడం చాలా సంతోషంకరంగా ఉంది. మా డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించింది. సో వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీసు ఈ ఏర్పడయ్యే విధంగా ఏర్పాటు చేసి పెద్ద నెక్స్ట్ పెద్ద పెద్ద ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా తయారు చేస్తుంది. అదేవిధంగా నేను పారా

0: స్పోర్ట్స్లో రిక్రూట్ అయ్యాను. ఫస్ట్ బాయ్ని నేను ఇక్కడ రిక్రూట్ కావడము. అదేవిధంగా నేను డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత 2024లో వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ చైనాలో సాధించాను. రీసెంట్గా లాస్ట్ జనవరిలో ఇక్కడ అమెరికా వెళ్ళి వరల్డ్ కప్ ఆడొచ్చాము. అక్కడ ప్లేస్ దొరకకపోయినా కానీ మంచి ప్రదర్శన అయితే కనబరిచి వచ్చాము. థ్యాంక్ యూ
1: అండి. థ్యాంక్ యూ నరేష్ యాదవ్ గారు, మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు మాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 p.m. ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్

0: Best food.
1: It's culture, history, and flavor rolled into one.
2: Jashne Hyderabad.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
7: The inaugural ceremony of the second All India Postal Para Badminton and Para Table Tennis Tournament 2026-2027 is happening today, and the program is being hosted by Shri DSVR Murthy Garu, Chief Post Master General, Telangana Circle, Hyderabad. And our RJ Ram Charan has managed to get his interview, so let's hear it.
8: సో వెల్, మళ్ళీ ఆకాశవాణికి అందరికీ స్వాగతం. సో ఇప్పుడు మనతో పాటు డివిఎస్ మూర్తి సార్ గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ పారా బ్యాడ్మింటన్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. సో ప్లీజ్.
9: నేను డిఎస్విఆర్ మూర్తి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ పోస్టల్ సర్కిల్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం 5.5 లక్షల మంది స్టాఫ్కి రకరకాల స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు. అలానే ఈ పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ సెకండ్ టైం, ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్లో జరిగాయి లాస్ట్ ఇయరు, సెకండ్ టైం మన తెలంగాణ పోస్టల్లో జరుగుతున్నాయి. సర్కిల్లో ఇక్కడ ఈ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా, శ్రీ కాలే యాదయ్య గారు స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. 11 స్టేట్స్ నుంచి సుమారు 60 మంది ప్లేయర్స్ ఈ పారా టేబుల్ టెన్నిస్, పారా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్లో పాల్గొనడానికి విచ్చేశారు. ఎన్నో ఫిజికల్ డిజబిలిటీస్ ఛాలెంజెస్ ఉండి కూడా ఇలాంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ మోటివేట్ చేయడానికి స్టాఫ్ని, అలానే పబ్లిక్ని కూడా ఇలాంటి వెల్ఫేర్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఈవెంట్ని ఈ 3 రోజుల పాటు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం.
8: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్.
7: సో విత్ దాట్ we'll come to the end of our coverage of the inaugural event of the second All India Postal Para Badminton and Para Table Tennis Tournament 2026-2027. Next up, we have an interesting song called

మీరు ఏ మూవీనైతే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారో ఆ మూవీ ఏదై ఉంటే అది నాకు కాల్ చేసి చెప్పండి. సో ద కాల్ లైన్స్ ఓపెన్స్ నౌ, అండ్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కమింగ్ ఫర్ యూ.

0: That was Bismil from Hyderabad, and we also have our next caller. Let's see who it is. Hello.
1: Hello. Namaste. Good afternoon. Namaste.
0: Hello.
1: I am Manga Bhaskar.
0: Hello. Can you hear me now?
1: Hello.
0: Yeah.
1: Hello. I am Manga Bhaskar.
0: Hello, Manga Garu. So, ఎలా ఉన్నారు?
1: I'm fine. బాగున్నారా మీరు?
0: నేను బాగున్నానండి. సో టాపిక్ తెలుసా మీకు?
1: విన్నాను.
0: ఓకే.
1: ఇప్పుడు లంచ్ టైం మనకి ప్లేట్ లో సో మెనీ ఐటమ్స్ పెట్టి ఏదైనా ఒకటి రెండు అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెలెక్ట్ కదా. అట్లానే సో మెనీ మూవీస్ ఇస్తే తెలుగులో అయితే ఓల్డ్ ఈస్ గోల్డ్,
0: ఓకే,
1: ఒక మాయా బజార్ కానీ, ఒక గుండం, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఇక హిందీలో అయితే మెమరబుల్ మూవీ నాకు అమితాబ్ బచ్చన్ గారి, అభిషేక్ బచ్చన్ ది పా అనే సినిమా వచ్చింది. మీరు చూసారా లేదో?
0: చూసాను.
1: నెవర్ ఫర్గెట్. కానీ మళ్ళీ చూద్దామంటే ఎక్కడ దొరకలేదు. అలాగే కోషిష్ సినిమా.

0: సంజీవ్ కుమార్ దేవాద్రి, దే ఆర్ డెఫ్ అండ్ డమ్. ఆ మూవీ చాలా మేము చిన్నప్పుడు చూసామన్నమాట. ఆ డెఫ్ అండ్ డమ్ ఉంటే పాపం వాళ్ళకి బాబు పుట్టే కూడా బేబీ ఏడుస్తున్నది కూడా వాళ్ళకి వినబడదు. దే క్యారీ రన్ అనమాట హాస్పిటల్ కి, వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్. అప్పుడు డాక్టర్ రియలైజ్ చేసి చెప్తాడు అనమాట, మీకు వినబడట్లేదు దట్ బేబీస్ ఓకే అని. అలాంటి కొన్ని మూవీస్ గుర్తుండిపోతాయి మనకి, మెమరబుల్ అనమాట. సో కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే వీ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దే.
1: షూర్.
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ లెటింగ్ అస్ నో మీ అండ్ అవర్ లిసనర్స్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ దట్ యూ వుడ్ లైక్ టు రీవిజిట్. సో కీప్ లిస్నింగ్ టు 101.9 FM రెయిన్బో FM. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్ వీ హ్యావ్ అన్ అదర్ సాంగ్ కమింగ్ అప్. సో స్టే ట్యూన్డ్.

0: విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
3: We have our next caller online. Let's see who it is. Hello. హలో సార్.
4: పవన్, నేను రమ్మయ్య.
3: సార్ ఎలా ఉన్నారు?
4: రమ్మయ్య.
3: హలో సార్, ఎలా ఉన్నారు?
4: ఎస్
3: సార్.
4: పాత సినిమాల్లో నేను ఎక్కువ చూసేవాడిని, పౌరాణికాలు.
3: హలో. హలో అగైన్, వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ అవర్ లైన్స్ టుడే. సో in the meantime, let's see if we have another caller. hello,
5: good afternoon. Adab sir.
3: Hello sir, boliye aapka naam kya hai?
5: Rao saab.
3: Hello.
5: Hello sir, aa rahi hai awaaz?
3: हाँ आ रही है. आप ऑन एयर है, बोलिए. आपका नाम हमारे लिसनर्स के लिए बोलिए प्लीज.
5: जी, शेर खान बोल रहा हूँ, तालाब कट्टा अमन नगर से. और सभी सुनने वाले भाई बहनों, दोस्तों को प्यार भरा सलाम आदाब. अल्लाह से दुआ करता हूँ आपको और सभी को हमेशा खुश रखे, आबाद रखे, सेहतमंद रखे.
3: थैंक यू, थैंक यू शेर खान जी. तो आपको टॉपिक मालूम है ना?
5: जी सर, मुझे एक फिल्म है, पुरानी फिल्म है, दोस्ती.
3: दोस्ती
5: आप भी देखे होंगे उसको. एक लड़का ब्लाइंड रहता है और एक पैर से अपंग रहता है.
3: ओके.
5: हाँ, तो सुपरहिट फिल्म थी, सूरज बरजादिया की राजश्री प्रोडक्शन में बनी हुई फिल्म थी. तो उसमें इतनी दोस्ती की मिसाल बताई गई है कि वो ब्लाइंड लड़का जो है तो उस अपंग लड़के को जो है को पर्दे के पीछे से रह के, मतलब हुए जैसा, अपनी मांग के उसके उसको इसको स्कूल पढ़ाता है और एक कामयाब इंसान बना देता है उसको. तो ब्लाइंड लड़का इतनी मेहनत करता है उसके लिए. वो दोनों बचपन के दोस्त रहते, फिर कुछ थोड़ा बिछड़ जाते, लेकिन बाद में बिछड़ने के बाद भी वो अपंग लड़के को स्कूल पढ़ाता है. मास्टर जी को कहता है कि इसको बोलना मत, उसकी फीस वगैरह सब भरता है. तो बाद में आखिर में वो मिल जाते हैं कामयाब बन के, एक दोस्त. बहुत बहुत बढ़िया लगती है वो फिल्म. और राजेश खन्ना साहब की दुश्मन फिल्म है, उसमें एक इतना अच्छा फैसला सुनाते हैं जज साहब. वो हीरो से एक उनके ट्रक से एक इंसान का खून हो जाता है, तो उसको फांसी की सजा, उम्र कैद की सजा नहीं देते, उन उसके बीवी और बच्चों का, उसके माँ बाप का पालन पोषण करने की सजा देते हैं उसको.
3: गॉट इट.
5: राजेश खन्ना जी हीरो को. तो बहुत अच्छी लगती है मूवी, पुरानी फिल्में बहुत अच्छी लगती है साहब. रोटी फिल्म, आनंद फिल्म, राजेश खन्ना साहब की बाबू मोशाय.
3: yes,
5: ये
3: yes,
5: भी
3: yes,
5: बहुत
3: yes.
5: बढ़िया फिल्म है उसमें भी. तो ये सब फिल्म पसंद आती है, पुरानी फिल्में जो बार बार देखने से भी बोर नहीं होता है इंसान.
3: ठीक है सर, थैंक यू,
5: हाँ सर,
3: थैंक्स।
5: मेरा सॉन्ग अगर मिल जाए तो

0: Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi, September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana, Inka Ammakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala, Chenata Pradarsananu Vikshinchandi, Konugolu Cheyandi. చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: All right, listeners, we have our next caller. Let's see who's this. Hello? Hello?
4: Good afternoon, sir.
3: Good afternoon. So...
4: Sir, lag gaya tha mera call.
3: Yeah. So, problem chal raha hai hamare yahan lines ka. So, that is why. So, boliye.
4: Main Hyderabad se baat kar raha hu, social worker. Baba Nagar.
3: Hello. Hello. Okay. The tradition of problem with the calls continues. So in the meantime, please have the next song.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
1: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్

బదులు ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: హాయ్, హలో, నమస్తే. యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్ కల్చర్, ట్రెడిషన్ అండ్ టేస్టీ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ్ళ జస్ట్ ని హైదరాబాద్ లో విత్ మీ ఆర్జే స్వాతితో.

ఏమన్నా ఎన్నన్నా అప్ టు సిక్స్ నేనే ఉంటాను మీతో. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆ పేరు వింటే చాలు సాఫ్ట్నెస్, మృదుత్వం అంటే ఇది కదా అనిపిస్తుంది. ఆ రూపం గుర్తొస్తే చాలు వెన్నెలకి మారు పేరేమో అని అనిపిస్తుంది. ఒక చల్లని స్పర్శ మనసుని హత్తుకుంటుంది. హలో, నేను చెప్పేది ఎవరి గురించి అనుకుంటున్నారు? పురాణాల్లో కూడా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న టేస్టీ ఫుడ్ ఐటెం గురించి. ఎవరి గురించి అనుకున్నారు కదా, కానే కాదు, ఎందుకంటే మనం మాట్లాడుకున్న జస్ట్నే హైదరాబాద్లో ఆర్ కల్చర్ అండ్ అలాగే టేస్టీ హెల్దీ ఫుడ్ గురించి. మరి ఇంతకీ పురాణాల్లో కూడా తనకంటూ ఓ స్పేస్ని క్రియేట్ చేసుకున్న ఆ ఫుడ్ ఐటెం ఏంటి గెస్ చేసి నాకు వాట్సప్ చేయండి. వెంటనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

0: FM Rainbow 101.9
1: Station of the Nation AIR FM Rainbow 101.9 వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. తెల్లగా సాఫ్ట్ గా ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఏంటి అంటే, యూనో ఒక క్లూ ఇచ్చేనా, ఇంకొక 4 రోజుల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఓ గాడ్ ఫేవరెట్ ఫుడ్ కూడా గుర్తొచ్చిందా? జస్ట్ ఇంకో త్రీ డేస్లో ఆయన బర్త్డే, ఆయనకి చాలా ఫేవరెట్ అనమాట ఇది. సో గుర్తొచ్చేసింది కదా, మన చిన్ని కృష్ణుడు ఫిదా అయిపోయి దానికోసమే దొంగ అన్న పేరు కూడా తెచ్చుకున్నాడనమాట. అదే ఏంటంటే వెన్న పూస. బట్టర్ గురించి మాట్లాడుకుందాం. టేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హెల్త్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు ఈ బటర్, ఐ మీన్ వెన్న. మరి ఇప్పుడు ఎందుకు అంతగా దీన్ని వాడకం లేదు? అసలు వెన్న అంటే ఏంటి? వెన్న నెయ్యి ఒకటేనా? నాకైతే చాలా డౌట్ వచ్చేస్తుంది ఈ విషయంలో. మీకు కూడా ఇలాంటి డౌట్లు ఉన్నాయా? సరే మాట్లాడేసుకుందాం ఈరోజు వెన్న, ఐ మీన్ బటర్ గురించి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

ప్రేమతో రా మూవీ నుంచి రాజేష్ అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 225 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: శ్రీకృష్ణుడు గొల్లభామల కళ్ళు కప్పి ఉట్టి మీదున్న కుండల్ని దింపి అప్పట్లో ఆయన చేసిన అల్లరి గుర్తొస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఫెస్టివల్స్ కి చేసుకునే పిండి వంటలు ఏవైతే ఉన్నాయో, లైక్ ఏమంటారు, మురుకులు, స్వీట్స్, తెలుసా చాలా స్వీట్స్లలో కూడా వేస్తారు బెటర్. సో ఇలాంటి పిండి వంటకాల్లో లేకపోతే స్వీట్స్లలో కాస్త వెన్న కలపకపోతే అసలు టేస్టే రాదు అన్న మన పెద్దవాళ్ళ మాటలు కూడా గుర్తొస్తాయి. అంటే తప్పనిసరిగా వేసేవాళ్ళట అప్పట్లో పిండి వంటల్లో. ఇక ఆ తర్వాత మరి అవును, ఇంతకీ మీలో ఎవరికైనా మీ అమ్మమ్మలు లేకపోతే నానమ్మలు మేనత్తలు మజ్జిగ చేస్తున్నప్పుడు పక్కనే కూర్చొని దానిపై వచ్చే ఆ వెన్నను తిన్న జ్ఞాపకం, మీరలా వేలు పెట్టి తింటుంటే మీ అమ్మమ్మలు నానమ్మలు ఆ మేనత్తలు ఇలా మిమ్మల్ని కొట్టడానికి పరిగెత్తిన ఆ సందర్భం ఏదైనా గుర్తుందా? హా స్వాతి, అప్పటి రోజులే వేరు, ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలు ఎక్కడా అంటారా? నిజమే, కాలం మారింది, దాంతోపాటే వెన్న వాడకము మారింది. సో దీని గురించి మాట్లాడుకుందాం ఇవాళ జస్ట్ ఈ హైదరాబాద్ లో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: FM Rainbow 101.9
1: 2:34 in studio clock. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM రెయిన్బో 101.9 లో జెస్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం. సో అప్పట్లో చాలా పాపులర్ అండ్ చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అయిన మన వెన్న ఇప్పుడు ఎందుకు అందరూ దాన్ని అమ్మో అయ్యో అంటున్నారు? అంటే పురాణాల్లో మొదలైన వెన్న ప్రస్థానం అమ్మమ్మల పిండి వంటల నుండి ప్రస్తుతం ఏమైపోయిందంటే కేక్స్, కుకీస్ అంటే బేకరీ ఐటమ్స్లోకి మారిపోయింది. ఎక్కువగా అక్కడ వాడేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత పాస్తా, రోటీ, మష్రూమ్స్ లాంటి మన రెస్టారెంట్ కర్రీస్ ఉంటాయి కదా, వాటిలో టేస్ట్ కోసం మాత్రమే వాడుతున్నారు. అప్పట్లో ఇష్టంగా తిన్న వెన్న ఇప్పుడు మంచిది కాదు అనే టాక్ అయితే పెరిగింది. సర్లే కానీ స్వాతి, నాకు డౌట్, వెన్న నెయ్యి దాదాపు ఒకటే కదా, అంటే మజ్జిగ చిలికితే వచ్చే ఆ పైన దాన్ని ఏమంటారు వెన్న కదా, దాని నుంచి నెయ్యి వస్తుంది. అలాంటప్పుడు నెయ్యి వెన్న ఒకటే అవుతుందా, నెయ్యి వెన్న ఒకటేనా, ఇలాంటి డౌట్లు నాకైతే ఉన్నాయి. మీకు కూడా ఉన్నాయా? సో ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, యా చిన్నప్పుడు నాకు కూడా ఉండేది, అంటే ఇప్పుడు లేదని అర్థం అనమాట. ఫైన్, ఓకే. మరి ఇంతకీ ఆ డిఫరెన్స్ ఏంటి? మరి ఎందుకు ఒకప్పుడు హెల్దీ అయిన ఆ వెన్న ఇప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి జస్ట్ని హైదరాబాద్ Only on FM Rainbow 101.9 low with me, Archie, Swati Toh.
2: Gandhi Shilp Bazaar, Crafts of...

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 లో జెష్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో 2:40 ఆన్ స్టూడియో క్లాక్. మరి ఇందాక అనుకున్నాం కదా, ఏంటి వెన్నకి నెయ్యికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పాలు కాచి అంటే బాగా వేడి చేసి తోడు పెట్టి పెరుగు మీద మీగడను బాగా చిలికితే వచ్చేదే వెన్న, క్రీమీ క్రీమీగా

మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుంది. యూనో ప్రపంచంలోని అతి పురాతన మిల్క్ ప్రోడక్ట్స్లో ఒకటి ఈ బటర్ అన్నమాట. అయితే వెన్న నెయ్యి దాదాపు ఒకటే కదా అన్న డౌట్ అనుమానం మనకి రాకపోదు. అంటే వెన్నను వేడి చేస్తేనే కదా నెయ్యి వస్తుంది, సో ఆ రెండు

అది వేడి చేయకుండా ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఒక అంటే ఒక డౌట్ వచ్చేదనమాట, ఏంటంటే కృష్ణుడు వెన్న కోసం చాలా చాలా ఏమంటారు చిలిపి పనులు అల్లరి పనులు అన్నీ చేసేస్తాడు కదా, అందరినీ ఒంగోబెట్టి వాళ్ళ మీద నిల్చోడి ఆ ఊటి మీద ఉన్న వెన్నను తీసుకొని తింటాడు. సో ఇట్లానే చిన్నప్పుడు ఒకసారి నేను కూడా ట్రై చేసిన అనమాట, అసలు ఈ వెన్న అంటే ఎట్లుంటుంది, తింటే ఏమంటుందని. సీరియస్లీ అస్సలు బాగలేదు. మరి ఆయనకి ఎందుకు నచ్చింది, నాకు ఎందుకు నచ్చలేదు అంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అప్పుడన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉండేవి, నో పాలు కానీ అసలు అంటే డైరెక్ట్ పాలని పితికేసి అలా ఇంట్లోకి తీసుకెళ్ళి కాచి అదంతా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. సో పాలు కూడా కల్తీ అయిపోయి, పాలు కూడా ఏంటి అన్ని కల్తీ అయిపోయి, అది వేరే విషయం. సో ఇప్పుడు బట్టర్ అంత టేస్టీగా ఉండకపోవచ్చు, మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మంచి బట్టర్ని ఎలా పిక్ చేసుకోవాలి, అసలు వెన్న రోజులో ఎంత తినొచ్చు, అసలు ఎంత తినాలి, ఎవరు తినాలి, తినాలా వద్దా, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి జస్ట్ నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ధనుంజయ్ పాడిన పాట విన్నారు. 2:46 ఇన్ స్టూడియో క్లాక్. యూ లిసనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. జస్ట్ని హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం బట్టర్ వెన్నా గురించి, రైట్? అయితే ఇక్కడ మనం అనుకుంటున్నాం అంటే ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా వాడకంలోకి వచ్చింది 19th century అనమాట మన బట్టర్ని. కానీ మీకు విషయం తెలుసా, అప్పటి ఈజిప్షియన్లు, గ్రీకులు వీళ్ళందరూ కూడా వెన్నని తినడానికే కాకుండా మన స్కిన్ డిసీజెస్కి అండ్ అలాగే ఐ ఇన్ఫెక్షన్లకు, ఎక్కడైనా కాలిన మరకలు ఉంటాయి కదా మచ్చలు, సో కాలిన గాయాలకి మందుగా రాసేవాళ్ళట. ఇక రోమన్లు అయితే మన హెయిర్ చాలా షైనీగా కనిపించాలి అంటే వెన్నని తలకు కూడా రాసుకునేవాళ్ళట. అండ్ మన స్కిన్కి మాయిశ్చరైజర్గా కూడా వాడేవాళ్ళట. ఇక అంతేకాకుండా దీపాలని వెలిగించడానికి కూడా రోమన్లు వెన్ననే వాడేవాళ్ళట. సో అప్పుడు చాలా పాపులర్ అనమాట. అంటే అదంతా అప్పుడు చాలా న్యాచురల్గా ప్యూర్గా దొరికేది కాబట్టి ఇవన్నీ చేసేవాళ్ళేమో, మేబీ తెలీదు. ఇక తర్వాతి కాలంలో ఏంటంటే 19th century తర్వాత దీని యూసేజ్ చాలా అంటే చాలా పెరిగిపోయింది. క్రీమ్ సపరేట్ అంటే ఎక్కువగా మిషన్లు వచ్చేసాయి కదా, మిషన్లు రావడంతో క్రీమ్ని సపరేట్గా తీయడము ఇదంతా చేయడం. ఇక తర్వాత ఏంటంటే అది వెన్న కూడా కమర్షియల్ అయిపోయింది అనమాట. సో అలా అయితే ఇప్పుడు లేటెస్ట్ అయితే ఏంటంటే మార్కెట్లో ఆవు, గేదె, మేక పాల నుంచి కూడా వెన్నను తీస్తున్నారు. ఇక మిగతా వాటితో పోలిస్తే ఆవు పాల వెన్న కొంచెం పసుపు రంగులో కనిపిస్తుంది. మనకి బట్టర్ మనకి చాలా అదే కలర్లో ఉంటుంది కదా, సో పెయిల్ ఎల్లో ఉంటుంది అనమాట. ఎక్కువగా మనం ఏంటంటే రిఫ్రిజిరేటర్లలో దాంట్లో ఏమంటారు స్టోర్ చేసుకోవడానికి వీలుగా చాలా కెమికల్స్ని అండ్ అలాగే కొంచెం ఉప్పుని కూడా కలిపి ఇస్తున్నారు. సాల్టెడ్ బట్టర్ అని అంటాం మనం. ఇక తర్వాత దీంతో స్వీట్స్ చేస్తుంటారు, అన్నీ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్లేవర్డ్ బటర్ అని రకరకాలుగా కల్తీ అయిపోయింది. అంటే పాలు కల్తీ అయిపోయాక బటర్ మాత్రం ప్యూర్ ఎలా వస్తుంది స్వాతి కదా, సో అన్నీ కల్తీ అయిపోయాయి. కాకపోతే చూస్ చేసుకొని అంటే లైక్ వెన్న పొడి అండ్ తర్వాత బటర్ డ్రాప్స్, బటర్ స్టిక్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. దాంట్లో ది బెస్ట్ ఏవో చూస్ చేసుకొని తీసుకుంటే బటర్. అసలు ఎంత తినాలి, ఎందుకు ఇప్పుడు తినట్లేదు? ఒకప్పుడు చాలా ఇష్టంగా ఏమంటారు గిన్నెలు గిన్నెలు తిన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీటనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: తెలుసు అని పాడేవాళ్ళు అనమాట అప్పట్లో. రైట్, ఇలా గొంతు సవరించుకోవాలన్నమాట ఇలాంటి పాటలు విన్నప్పుడు, ఎందుకంటే మర్చిపోతాం కదా, మునిగిపోతాం కదా. అసలు ఏం వాయిస్ అది! రాజేష్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్ళాడు. 2:54 అయిపోయింది ఆల్రెడీ స్టూడియో క్లాక్ లో. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం కదా బట్టర్ గురించి. జనరల్గా 20 నుంచి 35 గ్రాముల ఫ్యాట్ మనకు అవసరం ఉంటుంది. అంటే స్వచ్ఛమైన ప్యూర్ వెన్న అయితే 5 నుంచి 10 గ్రాముల వరకు మనం తినొచ్చు. అంటే హెల్తీగా ఉన్నవాళ్ళు 2 టీ స్పూన్ల వెన్న తినొచ్చు అనమాట. అంతకు మించి తినకూడదు, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలు తినొద్దు. అండ్ ఇప్పుడు కల్తీ కూడా వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని తినాలన్నమాట. సో బయట రకరకాల బట్టర్ ప్యాకెట్లలో వెజిటేబుల్ ఆయిల్ని కలిపి కల్తీ చేస్తున్నారు కాబట్టి, మార్కెట్లో దొరికే వెన్న ఇలా ఇన్స్టెంట్గా దొరుకుతుంది స్వాతి తినమన్నది అని చెప్పేసి అట్లా కొనుక్కోకుండా ఇంట్లో తయారు చేసింది అయితే అప్పుడు మీ హెల్త్కి అది అవసరం అనుకుంటే డెఫినెట్గా తినండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి అండ్ అలాగే ఈ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. బట్ బీ కేర్ఫుల్, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు దాని జోలికి దాని వైపు హస్సల్ హస్సల్ వెళ్ళకండి. అండ్ ఇంకా బోల్డ్ అని కబుర్లు ఉన్నాయి నెక్స్ట్ డబుల్ కమిటాలో వింటనే ఉందండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమాణం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వానికి ఊరట కలిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసిన సీజే ధర్మాసనం ఎత్తివేసింది. స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. పేద యువతుల పెళ్లికి ప్రభుత్వం సహాయం చేస్తోందని, 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలపై సింగిల్ జడ్జి స్టే విధించారని ఏజీ వాదనలు వినిపించారు. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును

15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావును తార్నాక నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ కోడిగుడ్ల దాడి చేయగా దీనికి ప్రతిగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యకుడు వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. దేశ జీడీపీ వృద్ది రేటు శుభ సూచకమని పేర్కొంటూ అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న G20 సదస్సు నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ అనంతరం ఆయన ప్రసంగించిన వేదికపై శుద్దీకరణ నిర్వహించడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కొమేటా విత్ మీ ఆర్జే స్వాతితో. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 3 గంటలు దాటి 5 నిమిషాలు. మరి ఈ రోజు ఈ డేకి చాలా చాలా అంటే ఒక డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అలా ఈరోజు డేకి 2 ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆ 2 ప్రాముఖ్యతలు ఏంటి తెలుసుకుందాం. మీకు గుర్తుందా ఈ పాట, ఒక పాట ప్లే చేస్తాను. ఈ పాట అందరికీ ఇష్టం, బాగుంటుంది. ఎస్పెషల్లీ బాలు గారు పాడింకా ఇంకా బాగుంటుంది. ఇకపోతే ఈ పాటలో మీనింగ్ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాట వినండి, ఈ పాట విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటిదే ఇంకొక ఏమంటారు ఈ పాటకి సంబంధించి అండ్ అలాగే ఈ పాటలోని మీనింగ్ గురించి. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జీవితం రంగుల మయం.

0: వెనల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట అసలు నిజంగానే సంతోషం సగం బలం అంట. అవునా? మరి మనం సంతోషంగా ఉండాలి అంటే ఏముండాలి మన దగ్గర? అంటే లైక్ మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి బాగా డబ్బు ఉండాలి, మనం నచ్చినట్టు బతకాలి, ఏది పడితే అది తినాలి, అంటే మనకు కావాలనుకున్నది తినేయాలి. లైక్ ఇలాంటివి ఉంటే మనం హ్యాపీగా ఉంటామా? లేదంటే సినిమాలో లాగా ఓం భీం బుష్ అనగానే మనకు కావాల్సింది మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే హ్యాపీగా ఉంటామా? అసలు ఏముంటే హ్యాపీగా ఉంటాం మనం? ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు, ఇంకొక పెద్ద ఆయన పాట కూడా వాడిండు, సంతోషమే సగం బలం అని. సో మరి అలాంటి సగం బలాన్ని మనం ఎలా తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కుమేట్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ధుమ్ ధుమ్ ధుమ్ ధుమ్ అనే ఒక సినిమా ఉంది తెలుసా మీకు, ఆ సినిమాలోని పాటే ఈ పాట. హరిని పాడిన పాట విన్నారు 317 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు డబుల్ కుమైతా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక అన్నాను కదా బలంగా అంటే హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, మన ఇందాక చెప్పిన పాటలో సంతోషం సగం బలం అన్నారు. మరి సంతోషంగా ఉంటే బలం వచ్చేస్తుందా అంటే నో వే. ఇదే పెద్దవాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు ఏంటి అని అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా. రైట్ కదా. సో సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. మనకు కావలసినవన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ హెల్త్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఏది ఏమంటారు, ఫీల్ అవ్వడానికి కూడా ఉండదే. అది సాడ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా వగైరా వగైరా డిసీజెస్ కూడా కావచ్చు. రైట్. సో ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటినీ మనం ఫీల్ అవ్వగలుగుతాం అండ్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే సో మనం హెల్తీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారం అంటే పోషకాహార వీక్ అంటారు కదా, సో వారోత్సవాలు జరుపుతూ ఉంటారు. సెప్టెంబర్ 1 అంటే ఈరోజు నేషనల్ న్యూట్రిషన్ డే. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం తీసుకోవడం కంపల్సరీ. కాకపోతే ఏంటి, మనకి రకరకాల ఏమంటారు థంబ్నెయిల్స్ అనొచ్చా లేకపోతే హెడ్డింగ్స్ కనబడుతూ ఉంటాయి, 7 రోజుల్లో 5 కిలోలు, నో జిమ్, జస్ట్ ఇలా చేస్తే చాలు, కొక్కు ఫోనిక్స్ కూరగాయలు, ఈ కూరగాయలు తింటే చాలు, లేదంటే 5 రోజులు ఈ ప్రోటీన్ పౌడర్ వాడండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, లైక్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనం వాటికి టెంప్ట్ అవుతూ ఉంటాం. కానీ నిజానికి అంటే ఇలాంటి యాడ్స్ కావచ్చు, లేదంటే కొన్ని మూఢనమ్మకాలు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కొంతమందికి అవగాహన లేకుండా చాలామంది ఏంటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు న్యూట్రిషన్ వీక్, పోషకాహార వారోత్సవాలను జరుపుతుంటారు. వాటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ప్రస్తావని సినిమా నుంచి చిత్ర పాడిన పాట విన్నారు. 324 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి సెకండ్ ఆల్ ఇండియా రేడియో, సారీ సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్ లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ లో జరుగుతోంది. మరి మన ఆల్ ఇండియా రేడియో కోసం మన ఆర్జే రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు. మరి అక్కడ జరుగుతున్న ఆ స్పోర్ట్స్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలు అండ్ అప్ టు డేట్ అప్డేట్స్ అందించడానికి రామ్ చరణ్ రెడీగా ఉన్నాడు. సరే రామ్ చరణ్, మరి ఏం జరుగుతోంది అక్కడ చెప్పడానికి రెడీగా ఉన్నాడు, మరి మీరు వినేసేయండి.
1: సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ అండ్ లిజనర్స్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. సో యాజ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు, మనం అఖిల భారత తపాలా శాఖ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026-27 భాగంగా అందులో ప్రతి ఈ 3 డేస్ ఏం జరుగుతుంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. యాజ్ ఐ సెడ్, బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్ ఈ రెండు జరుగుతాయి దఫాల వారిగా. ఇవాళ కొంతమంది ఆడతారు, రేపు టేబుల్ టెన్నిస్ ఇంక్లూడింగ్ విత్ బ్యాడ్మింటన్ కూడా ఆడతారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారు, పారామెడికల్ అనగానే డిసేబుల్ పీపుల్ ఉంటారు, మెన్ చాలామంది ఆడతారు, కానీ స్త్రీలు కూడా మేమెక్కడా తగ్గలేదు, మేమెక్కడ కూడా తక్కువ కాదు అని చెప్పేటట్టు మనతో పాటు ఇప్పుడు ఒక ప్లేయర్, యూనో సేమ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు, వాళ్ళ పేరు జ్యోతి లక్ష్మి. వాళ్ళతో మాట్లాడదాం. ఎస్ మ్యామ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్?
2: సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఐ ఆమ్ జ్యోతి లక్ష్మి ఫ్రమ్ తమిళనాడు సర్కిల్ ఫ్రమ్ తేని డివిజన్ ఇన్ ద పోస్టల్ డిపార్ట్మెంట్.

0: నౌ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ విమెన్ బ్యాడ్మింటన్ సింగిల్ ఇన్ ఆల్ ఇండియా పోస్టల్ పారా గేమ్స్ కండక్టెడ్ బై ది తెలంగాణ సర్కిల్. ఇన్ తమిళ్ ఔవయార్ కోట్ సేస్ దాట్ అరిదు అరిదు మానిడరాయ్ పిరపదు అరిదు అదనినం అరిదు కూన్ కురుడు செவிடு இன்றி பிறப்பது அரிது. ஸோ ஈவன் தோ வி ஆர் ஹேவிங் அ டிசபிலிட்டி வி ஹாவ் டு ஓவர் கம் வித் அவர் செல்ஃப் கான்ஃபிடென்ஸ். இன் அ டிசபிலிட்டி பர்சன்ஸ் ஹாவ் அ மோர் கான்ஃபிடென்ஸ் தேன் தி நார்மல் பர்சன்ஸ். ஃபஸ்ட் வி ஹாவ் டு ஐடென்டிஃபை அவர் டேலண்ட் அண்ட் ஒர்க் ஆன் தட் அண்ட் ப்ரூவ் அவர் செல்ஃப். ரியலி ஐ எம் ப்ரௌட் ஆஃப் தட் அவர் போஸ்டல் டிபார்ட்மெண்ட் கண்டக்டிங் அ ஆல் இண்டியா போஸ்டல் பேரா கேம்ஸ் கண்டக்டட் பை தி தெலுங்கானா சர்க்கிள். And I was first participated in a first postal para games conducted by Chhattisgarh Circle and I won the gold medal in women single badminton. Now I'm very happy about that, a Telangana Circle conducting a second postal all India postal para games conducted by Telangana Circle. Here I'm participating single women badminton. That really I have a confident in that. I won a gold medal in that. So thank you so much for giving a wonderful opportunity for participating in the All India Postal Para Games. Thank you so much.
1: So winner kada aatma sthairyamu kachithanga undali ani angavaikalyam unna kuda mana sadhinchagalam ani cheppadaniki idoka goppa విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకుందాం మనం. స్టే ట్యూన్ విత్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: థ్యాంక్ యూ రామ్ చరణ్ ఫర్ అప్డేటింగ్. మరి ఇంకా బోల్డ్ అని అప్డేట్స్ సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ అలాగే పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మోహినాబాద్ లో జరుగుతోంది. మరి అక్కడ నుంచి రామ్ చరణ్ అప్ టు డేట్ అప్డేట్ అయితే ఇస్తున్నాడు. మరి ఇంకొన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9 3:34 and studio clock. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో లో డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు పోషకాహార దినోత్సవం గురించి, రైట్? మరి అయితే ఎందుకు ఈ పోషకాహార లోపం వస్తుంది అంటే, మామూలుగా అయితే ఎంప్లాయీస్ ఏమంటారు, వర్క్ స్ట్రెస్ కారణంగా ఎక్కువగా టీ కాఫీలు తీసుకోవడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా అంటే ఐ మీన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, సో జాబులు చేసి ఇంటికి వెళ్ళి వండుకొని ఓపిక లేక సో రెడీ టు ఈట్ అనే ఫుడ్కి అలవాటు పడడం, అండ్ ఎక్కువగా స్ట్రెస్ని తట్టుకోవడానికి కాఫీలు టీలు తాగేయడం, కనిపించగానే సమోసాలని పిజ్జాలని అలా అలా అలా అలా తినేయడం అనమాట. సో ఇవన్నీ మనకి తెలుసు, తెలివంది కాదు అని అందరికీ తెలుసు. అయినా కూడా ఏం చేసామంటే ఆ టైం అట్లా వస్తుంది అని చెప్పేసి కడుపు నింపుకోవడానికి అందుబాటులో ఏది కనిపిస్తే అది తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్ సరిగ్గా అందక సో రకరకాల వ్యాధులన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అండ్ ఇంకొక మహాకవి ఒక మాట అన్నాడు, ఏంటంటే తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడిరు మనిషో అని చెప్పేసి. నిజానికి మన ఆరోగ్యానికి అవసరమైన సరైన పోషకాహారం తీసుకోవడం చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అరే స్వాతి, ఇవన్నీ మాకు తెలుసు, అయినా సరే మనం అస్సలు పట్టించుకోమన్నమాట. ఏంటంటే టైం అట్లుంది, ఏం చేయమంటావు, ఎప్పుడు ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అని రకరకాల కారణాలు చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ దాని నుంచి బయటపడడానికి మాత్రం ట్రై చేయం. అట్లీస్ట్ ఈ వారం రోజులు ట్రై చేయండి. అంటే అంటారు కదా, ఏదైనా ఒక అలవాటు 1 వీక్ కానీ 11 డేస్ కానీ అలా కంటిన్యూ చేస్తే మనకు అలవాటు అయిపోతుందని. అట్లా నన్ను మనకి అలవాటు అవుతుందేమో. సో పోషకాహారం తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతుంది తున్న వాళ్ళు ఉన్నారట. మరి ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో అయినా జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకునే పోషకాలే మన ఏమంటారు మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన మానసిక స్థితిని. అండ్ మన మానసిక స్థితి మంచిగా ఉంటేనే కదా మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి అండ్ పక్కాగా ఉంటాయి, అంతే కదా. సో ఇవన్నీ జరగాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, అందులో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, రైట్? ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 3:40 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్ లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ లో జరుగుతోంది. మరి అక్కడ అప్డేట్స్ అందించడానికి రామ్ చరణ్, మన ఆర్జే రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి అప్డేట్స్ వినేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నాను. ఎస్, మన పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026 అండ్ 27 ఇయర్ గాను జరుగుతున్న ఈ టోర్నమెంట్స్ ఈ యొక్క ఆడిటోరియంలో ఇప్పుడు నేను ఉండడం జరిగింది. అండ్ మనతో పాటు ఇప్పుడు తిరుపతిరావు గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఒక రెండు గేమ్స్ ఆడారు బ్యాడ్మింటన్ సింగిల్స్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్లీజ్.
2: గుడ్ ఈవినింగ్, నా పేరు తిరుపతిరావు, హైదరాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను గత 1982 ఈ డిపార్ట్మెంట్లో చేరాను. చేరినప్పుడు ఆల్ ఇండియా టోర్నమెంట్కి గుంటూరు, విజయవాడ, ఢిల్లీ క్యారమ్స్ ఆడడానికి వెళ్ళేటవాడిని. అయితే కొద్ది రోజులు నా అనారోగ్యం కారణంగా వల్ల నేను మ్యాచ్లకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు రిటర్న్ అయ్యి బ్యాక్ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఇది ఎంత

మైనాబాద్ లో పాము అసలు ఇది మైనాబాద్ లో పోర్ట్స్ మ్యాచ్ జరుగుతున్నాయి. దీంట్లో నేను బ్యాట్స్మెన్ గా ఆడడం జరిగింది. అంటే ఏంటంటే నేను వికలాంగుణ్ణి అయినందున వలన అయినా సరే

0: మీ యొక్క అంగవైకల్యాన్ని మీరు పక్కన పెట్టేసి సంతోషంగా మీరు గేమ్ ఆడడం అనేది వినడానికి కూడా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ రామ్ చరణ్. మరి మరిన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: యూర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మయ్య. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం న్యూట్రిషన్ డే సంబంధించి. అంటే ఎందుకు ఈ న్యూట్రిషన్స్ అంటే, ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ మన హెల్త్కి అంటే కండరాలకి, మన హార్మోనల్ బ్యాలెన్స్కి, వీటన్నిటికీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ వేటిలో ఉంటాయంటే అన్నీ మనకు తెలుసు, అయినా కూడా మనం దాన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోమన్నమాట. అంటే యూనో మనకు తెలుసు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ డైరెక్ట్గా హీట్ చేయొద్దని మనకు తెలుసు. అయినా సరే అలాగే ఇంటి తలుపు తీసి ఫస్ట్ ఫ్రిడ్జ్ లోంచి ఆ బౌల్ తీసేసి ఓవెన్లో పెడతాం అనమాట. పెట్టేసి హ్యాపీగా తినేస్తాం, ఏ వచ్చేసినా తినేసినా అంటారు అనమాట. కాకపోతే అది చేయొద్దని మనకు తెలుసు, అయినా ఇంటమా వినమనమాట, దాన్ని ఫాలో అయిపోతాం. అలా ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే తెలిసి చేసే కొన్ని పనులు ఉంటాయి, వాటి వల్ల కూడా పోషకాహార లోపం అనేది మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏం తెలుసు ఏం చేయొద్దు అంటే అన్ని తెలుసు, కానీ అయినా అన్ని చేస్తుంటాం అనమాట. ఏం తెలుసు ఏం తెలియకూడదు అంటే, అందరికీ తెలుసు టీ కాఫీలు ఎక్కువ తాగొద్దని, అయినా సరే కొంచెం తేడా అనిపించిందా ఆలోచనలో వెళ్ళి గబగబా టీ తాగేస్తాం. గ్లాసుడు తాగేటోళ్ళు కూడా ఉంటారనమాట కదా. అండ్ ఇంకొకటి, మనం ఎక్కువ ఫుడ్ తీసుకున్న తర్వాత పాలు తాగొద్దు అని మనకు తెలుసు, అయినా సరే పాలు తాగుతాం అవునా. అండ్ అలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. అన్ని తెలిసి స్వాతి మాకు అంటారని నేను అన్ని చెప్పట్లేదు, అయినా తెలిసి కూడా చేసే పనులు ఉంటాయి. ఏంటంటే మనం బయట నుంచి ఆర్డర్ వచ్చిన ఫుడ్ని ఆ కంటైనర్స్లో అస్సలు హీట్ చేయొద్దు, తెలుసు అయినా సరే చేస్తాం కదా. సో ఇలాంటి బోల్డ్ అన్ని ఉంటాయి. అండ్ స్టోరేజ్ చేసిన కూరగాయలని కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కట్ చేసుకోవడం కూడా మనకి బద్ధకం అయిపోయి కట్ చేసిన కూరగాయలను తెచ్చుకుంటాం అనమాట. సో వాటి వల్ల కూడా పోషకాహార లోపం వస్తుంది. సో ఇన్నిటి వల్ల పోషకాహార లోపం వస్తుందని తెలిసి కూడా ఫాలో అయ్యే మనం మరి ఈ న్యూట్రిషన్ వీక్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, అట్లీస్ట్ ఈ వారం రోజులైనా కూడా కొంచెం పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా వంట చేసుకొని తినాలి, అంతే సింపుల్. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో.

0: 3:49 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ ఏంటంటే సారీ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాన్ని నేను మాట్లాడాను. యూనో అంటే అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈరోజు కూడా అలాంటి ఒక సందర్భం ఉందన్నమాట. ఏంటి అని అంటే క్షమించే రోజట, అంటే నేషనల్ ఫర్గివ్నెస్ డే అంట ఈరోజు. నిజంగా అంటే క్షమాపణ అడగడం బలహీనత అనుకుంటాము చాలామంది, అది ఏమో తక్కువైపోతామేమో, ఎందుకులే అడగడం, అబ్బా నా ఈగో అడ్డం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కానీ ఒకవేళ ఎవరైనా మనల్ని క్షమించమని అడిగారే అనుకోండి, అప్పుడు మీ ఈగో అడ్డొస్తుందా లేకపోతే క్షమించేస్తారా? ఈగో అడ్డొస్తుంది కదా, చచ్చినట్టు నా దగ్గరికి వచ్చాడు అని మనసులో అయితే అనుకుంటాం. కానీ మీకు విషయం తెలుసా, క్షమించడం అనేది అంటే బలహీనత కాదు బలం అంటారు. ఏంటంటే మనం క్షమించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూట్రిషన్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో పని చేయండి. మీరు ఎవరినైనా క్షమించాలి అనుకుంటే ఈ వీక్లో క్షమించేయండి అబ్బా, ఎందుకంటే క్షమించడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్లో ఉంటుందట, అండ్ మన హార్ట్ బీట్ కూడా అంటే పద్ధతిలో కొట్టుకుంటుంది అనమాట, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా, అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట క్షమిస్తే. సీరియస్లీ అంటే ఫుడ్ తింటేనే కాదు, మనం మానసికంగా ఇలా ఆలోచించడం వల్ల కూడా మనం హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్షమాపణ అనేది మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది, అంటే మన మెంటల్ స్టెబిలిటీ అంటారు కదా దాన్ని సూచిస్తుంది. అండ్ అప్పుడు మనం ఏంటంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏమంటారు, సో ఆహారంతో పాటు ఇది ఇంపార్టెంట్, అందుకే రెండు ఒకే రోజు పెట్టారేమో నాకు తెలీదు, డీటెయిల్స్ అడగద్దు, బట్ ఎవరినైనా క్షమించాలి అనుకుంటే మాత్రం ఈ వీక్లో పర్లేదు క్షమించండి, రైట్? ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: గుడుంబ శంకర్ సినిమా నుంచి మల్లికార్జున్ ఆయనలాగే ప్రేమ్జీ పాడిన పాట విన్నారు. 357 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట. సో ఫర్గివ్నెస్ డే ఈ రోజు. అంటే ఫర్గివ్నెస్ అంటే ఎదుటి వాళ్ళనే కాదు మనల్ని మనం కూడా క్షమించుకోవాలి అప్పుడప్పుడు, ఎందుకంటే అప్పుడప్పుడు కోపంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం కదా. సో వాటి నుంచి మనల్ని మనం క్షమించుకోవడం కూడా ఈరోజు ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బాధ పెట్టిన వాళ్ళు లేదా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరికైనా ఉంటే హ్యాపీగా క్షమాపణ అడిగేయండి. లేదు ఈగో అడ్డొస్తే స్వాతి కష్టం అవుతుంది అంటారా, సో వాళ్ళని క్షమించేస్తున్నట్టు లేదా క్షమాపణ అడుగుతున్నట్టు లెటర్ రాసుకోండి. రాసుకుని వాళ్ళకి పంపించండి. లెటర్ రాసినా కూడా చాలా వరకు మీ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా మెరుగవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఈ ఏమంటారు నేషనల్ ఫర్గివ్నెస్ డే కూడా ఈ సెప్టెంబర్ 1 నుంచి 21 డేస్ అంటే సెప్టెంబర్ 21 వరకు రకరకాల వర్క్ షాప్లు, మైండ్ఫుల్నెస్ ఏమంటారు ఎక్సర్సైజెస్లు ఇవన్నీ కూడా వర్క్ షాప్ లాగా కండక్ట్ చేస్తారట. రైట్? సో మీకు ఎక్కడైనా అందుబాటులో ఉండి మీరు ఎవరినైనా క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి వర్క్ షాప్ అందుబాటులో ఉంటే హ్యాపీగా అటెండ్ అవ్వండి, అందరినీ క్షమించేయండి. రైట్? ఇంకా బోల్డ్ని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 4 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన అన్ని సభ్యదేశాలను కోరారు. భారతదేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ది, 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక వీడియోను షేర్ చేస్తూ, కోవిడ్ మహమ్మారి సమయం నుండి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి ప్రపంచ సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం వేగంగా పురోగమిస్తోందని మోదీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీలో పర్యటించనున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చవిటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి, హైదరాబాద్లో హత్యకు గురైన గిరిజన యువతి, నర్సు ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జ్ తీర్పు వెలువరించగా, సింగిల్ జడ్జ్ తీర్పుపై హైడ్రా కమిషనర్ అప్పీల్ చేశారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తి

మధ్యస్థత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని త్రోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని పేర్కొంది. హుజూరాబాద్ 132/11 సబ్స్టేషన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మృతి చెందిన గ్రేడ్ 2 ఉద్యోగి శంకర్ రెడ్డి సతీమణి, బోడ స్వాతికి ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి 4-5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించడానికి కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7 పర్యటిస్తుంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం తెలియజేశారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: 4:15 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో. సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్ లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ లో జరుగుతోంది. మరి అక్కడ మన ఆర్జీ రామ్ చరణ్ రెడీగా ఉన్నాడు అక్కడికి సంబంధించిన అంటే అప్డేట్ ఇవ్వడానికి. ఒక్కసారి రామ్ చరణ్ ఇచ్చే అప్డేట్ వినేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్ గైస్, యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఇంకా ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్న ఇంకొక లేడీ గురించి మాట్లాడడానికి వచ్చాను. బట్ తను చెప్పింది ఎలా ఉంది అని అంటే, మనము ప్రతిదీ అచీవ్ చేయగలము ఇఫ్ యూ హ్యావ్ దట్ టార్గెట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ జీల్ టు డూ దాట్. కరెక్టే కదా? ఎందుకంటే అన్ని అబ్బాయిలు ఎందుకు చేయాలి, వై కాంట్ ఉమెన్ డూ దాట్ అని చెప్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ చిన్న విషయాల గురించి మనం ఇంకా తెలుసుకుందామా? సో లెట్ మీ హ్యాండ్ ఓవర్ అండ్ ఆస్క్ వన్ ఆఫ్ అవర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ జల్ప గారు. ఎస్ జల్ప మ్యామ్, ప్లీజ్.
3: హలో, నమస్కార్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ జల్ప పోబారు ఫ్రమ్ గుజరాత్ సర్కార్ భక్తినగర్ పోస్ట్ ఆఫీస్ రాజ్కోట్ రీజియన్. మే హైదరాబాద్ మే పారా టేబుల్ టెన్నిస్

0: में पार्टिसिपेट करने आई हूँ. आई एम 85% डिसेबल विद बोथ लेग्स. ये जो पार्टिसिपेट मैं कर रही हूँ वो तो एक गेम है, पर मेरे लिए वो एक गेम नहीं है, इंटरेस्टिंग है और एक चैलेंज भी है कि नॉर्मल लोग ये कर सकते हैं तो व्हाई कांट आई डू. इसमें पार्टिसिपेट करके हमें अलग अलग तरीके एक्सपीरियंस मिलते हैं, थोड़ा चेंज मिलता है और हमारा कॉन्फिडेंस बढ़ता है कि हम कुछ कर सकते हैं, हम भी कुछ अचीव कर सकते हैं. मैंने इससे पहले भी रायपुर छत्तीसगढ़ में जो टूर्नामेंट हुई थी उसमें कैरम में गोल्ड मेडल अचीव किया था. मैं लास्ट वीक इंदौर भी गई थी पैरा टेबल टेनिस में पार्टिसिपेट करने और अभी यहाँ हैदराबाद आई हूँ. तो मैं सबको ये मैसेज देना चाहती हूँ कि वुमन कैन डू एनीथिंग इफ सी विल डिसाइड आई कैन डू इट. एंड please do for yourself to show society that we are not disabled, we can do anything like other people. Thank you.
1: So naaku telisi ilaanti speech kontha mandi vindaniki adrushtam undal anukuntunnanu. Bahusha oka person disabled ayyundi kuda nenu sadhinchagaliganu, normal person ayyundi meeru enduku sadhinchaleru అని చెప్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కదా. సో ఇలాంటి విషయాలు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో ఏదన్నా అచీవ్ చేయాలి అనుకుంటే దయచేసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అచీవ్ అవ్వడానికి ఆ దారి మీకు కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: థ్యాంక్ యూ రామ్ చరణ్. మరి ఇంకా అప్డేట్స్ వినాలి అంటే స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగులమయం. సో రైట్, మరి అంటే నిజం చెప్పాలంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడలేవు. సో ఎక్కువ పడలేవు రీజన్ ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, మనకి చాలా చాలా అంటే ప్లాస్టిక్ కవర్స్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల భూమిలోకి నీరు ఇంకిపోవట్లేదట. సో దానివల్ల కూడా మనకి భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోయాయి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు శ్వాతి ఇది అని అంటే, యూనో ఆల్మోస్ట్ అయిపోయింది మనకి వర్షాకాలం, నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట చలికాలం కూడా. ఇట్లా కాలం కానీ కాలం ఇట్లా మారిపోతూ ఉంటే మనకి ఫ్యూచర్లో ఏమవుతుందంటే, ఏమవ్వదు అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, రేట్లు పెరిగిపోతాయి. సో పనులు ఉండవు, కానీ పైసలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. సో అదనమాట, అందుకే ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఇందుకే చెప్తారు. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, 2026 లో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి టాప్ 10 బిజినెస్ ఐడియాస్లో ఒక ఐడియా గురించి చెప్తాను. ఏంటంటే, బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిల్స్, ఎకో ఫ్రెండ్లీ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అండ్ సేమ్ టైం టిష్యూ పేపర్ బిజినెస్. సో ఈ రెండు కూడా కమింగ్ డేస్లో చాలా చాలా చాలా ఏమంటారు డెవలప్మెంట్ ఉన్న బిజినెస్ అనమాట. సో వీటికి కావాల్సిన వివరాలు ఒకసారి కనుక్కొని మీరేదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ మీద మనకు ఎలాగో బ్యాన్ పెరుగుతుంది కదా, సో భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్ బాటిల్స్కి ఫ్యూచర్ ఉంది చాలా. అండ్ మినరల్ వాటర్ కంపెనీలు అండ్ అలాగే కాస్మెటిక్ బ్రాండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పర్యావరణ హితం, అంటే సో మనకి ఏమంటారు పర్యావరణాన్ని సేవ్ చేసే ప్యాకింగ్ కోసం వెతుకుతున్నాయి. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఈ మార్కెట్ 200% డెవలప్మెంట్ ఉంటుంది అని ఒక అంచనా అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, మన ఏమంటారు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది కదా. ఒకప్పుడు కర్చిప్లు రుమాల్లో అంటుండే, సో వాటిని మనం క్యారీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ పడితే అక్కడ మనకి టిష్యూ పేపర్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. సో జంబో పేపర్ రోల్స్ తీసుకొచ్చి మెషిన్ ద్వారా కట్ చేసి ప్యాక్ చేయడమే ఈ పని ఉంటుంది. కాబట్టి సేల్స్ పాయింట్స్లో అంటే లైక్ సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్ అండ్ ట్రావెల్ ఏజెన్సీస్తో మీరు కనుక డీల్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ తక్కువ శ్రమ ఉంటుంది, తక్కువ పని ఉంటుంది, ఎక్కువ లాభాలు ఉంటాయి. సో

ఒకసారి ఆలోచించండి, వచ్చే 5 ఏళ్లలో ఈ బిజినెస్లు చాలా చాలా పాపులర్ అవ్వబోతున్నాయి, రైట్? ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: ఎలియట్ మూవీ నుంచి సాధన స్వర్గం ఆయన అలాగే బెన్నీ దయాల్ పాడిన పాట విన్నారు. 4:33 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: You're listening to FM Rainbow 101.9 లో ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతి. మరి కమింగ్ డేస్ లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలి అనుకుంటే టాప్ 10 లో ఉండే బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ప్రెసెంట్ అయితే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే విలేజెస్ కి కూడా పాకిపోయింది కదా. ఈ ఏ వస్తువునైనా మనము కస్టమర్కి పంపించాలి అంటే ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మార్కెట్ డిమాండ్ ఏంటంటే చిన్న చిన్న గిఫ్ట్లు కానీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ క్లోతింగ్ ఏదైనా సరే ప్యాకింగ్కే విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి కస్టమైజ్డ్ ప్యాకింగ్ బాక్సెస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే జనరల్ అందరూ చేసే బాక్సుల కన్నా ఒక బ్రాండ్ లోగో పెట్టేసి కస్టమైజ్డ్ బాక్సులను ఎక్కువగా కంపెనీలు ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో మీరు వాళ్ళతో టైఅప్ అవుతే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. యూనో కంపెనీస్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ కంపెనీ బ్రాండ్ అంటే ఐ మీన్ లోగో వేసేసి డిఫరెంట్ డిఫరెంట్, అసలు మీకు క్రియేటివిటీ ఉండాలి కానీ చాలా రకాల కస్టమైజ్డ్ బాక్సెస్ని మనం తయారు చేయొచ్చు. సో దీనికి పెట్టుబడి అంటే సెమీ ఆటోమేటిక్ మెషినరీ ఒక 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు ఉంటుంది. సో చిన్న స్థాయిలో అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది టాప్ 10 బిజినెస్ ఐడియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, కస్టమైజ్డ్ ప్యాకింగ్ బాక్సెస్ తయారీ అనమాట. సో వీలుంటే అది కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ నోట్బుక్స్ తయారీ. సో డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ అవసరాలకి అండ్ పిల్లలకు కూడా నోట్బుక్స్ అయితే వాడకం తగ్గలేదు కదా. సో లాంగ్ బుక్స్, రికార్డ్ బుక్స్, డైరీలు, డ్రాయింగ్ బుక్స్, సో ఇవన్నీ ఏంటంటే పేపర్ ధర ఎంత మారినా కూడా నోట్బుక్స్ అమ్మకాల నుండి దాదాపు 30% వరకు లాభాలు ఉంటాయట. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మన నెక్స్ట్ అంటే మన ఏమంటారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో దానికి ముందే కాలేజ్ అండ్ స్కూల్స్తో మనం అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాస్త పెట్టుబడి, ఎక్కువ క్రియేటివిటీ, అంతే, చాలా సింపుల్. ఇంకా బోల్డ్ అండ్ ఐడియాస్ కావాలా, వింటూనే ఉండండి స్వాతితో ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

కరెంట్ మూవై నుంచి నేహా బైసన్ పాడిన పాట విన్నారు. 4:42 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: 4:43 on Studio Clock. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఫిట్ ఇండియాలో మనం మాట్లాడుకున్నాం కమింగ్ డేస్లో, కమింగ్ 5 ఇయర్స్లో బాగా డెవలప్ అయ్యే బిజినెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. అండ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఏంటి అంటే ఆప్టికల్స్ అండ్ సన్ గ్లాసెస్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో కంటి చూపు సమస్యలు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్క్రీన్కి అలవాటు పడిపోయాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత స్క్రీన్ ఏమంటారు టైమింగ్ పెరిగిపోయింది కాబట్టి సో కంటి చూపు అనేది చాలా తగ్గుతుంది. అదొక రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ కోసం అద్దాలు వాడడం మరో రీజన్. సో ఎలా అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉంది అంటే ఏ డ్రెస్కి తగ్గట్టు ఆ డ్రెస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ని వాడుతున్నారు. సో సెల్యులోజ్ అసిటేట్ లేదా మెటల్ని యూజ్ చేసి ఫ్రేమ్లను తయారు చేస్తారు. సో ఒక ఫ్రేమ్కి తయారయ్యే ఖర్చు దాదాపు మార్కెట్ ధర సుమారు 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాప్ 10 బిజినెస్ ఐడియాస్లో ఇది బాగా డెవలప్ అయ్యే ప్లాట్ఫామ్. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు హ్యాపీగా ఈ బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్లన్నీ కూడా కమింగ్ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్లో చాలా చాలా ఏమంటారు మంచి వాల్యూ ఉన్న బిజినెస్ ఐడియాస్ అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

0: FM Rainbow 101.9
1: 449 నేను స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ 101.9. అంటే ప్రస్తుత కాలంలో ఎవరికి వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సాధించాలన్న కోరిక అందరిలో ఉంటుంది. అంటే ఒకరి కింద పనిచేసేదేంటి అన్న ఒక ఆలోచన ఒకటైతే ఏదో ఒకటి చేయాలి అన్న ఇంకొకటి అనమాట. అంటే ఓన్లీ జాబ్ మీద ఆధారపడకుండా సొంతంగా వాళ్ళకంటూ ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకోవాలని నేటి యువత అయితే ఆలోచిస్తోందట. సో మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ని కూడా ఇస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు సరైన ఏమంటారు గైడ్ లైన్స్ తీసుకొని అండ్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు కనుక మొదలు పెట్టగలిగితే ఏదైనా బిజినెస్ డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కావాల్సింది వన్ అండ్ ఓన్లీ క్వాలిటీ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కావాలి. మీరు ఏ పని చేసినా దాని మీద కన్సిస్టెన్సీతో పని చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఇవ్వగలగాలి. సో కన్సిస్టెన్సీ క్వాలిటీ ఈ రెండు ఇవ్వగలిగితే ట్రస్ట్ ఆటోమేటిక్గా కస్టమర్లలో బిల్డ్ అవుతుంది. వన్స్ ట్రస్ట్ బిల్డ్ అవుతే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి చిన్న చిన్న లోపాలు వచ్చినా కూడా వాళ్ళే అగ్రి అవుతూ మన బ్రాండ్కి ఎలా అడిక్ట్ అయిపోతారు. సో కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే కావాల్సింది కన్సిస్టెన్సీ సేమ్ టైం క్వాలిటీ, రైట్? సో ఈ రెండింటిని క్రియేట్ చేసుకోగలిగితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న బిజినెస్లన్నీ కూడా కమింగ్ ఇయర్స్లో రాబోయే రోజుల్లో హ్యాపీగా అంటే డెవలప్ అయ్యే ప్లాట్ఫామ్స్ అన్నమాట. కాబట్టి డీటెయిల్స్ పూర్తిగా కనుక్కొని మీరు ముందడుగు వేయచ్చు. ఏమంటారు? సో మేక్ ఇన్ ఇండియాలో బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ ఉంది ఆ పథకాల్లో, కాబట్టి వాటి గురించి కూడా వివరాలు కనుక్కొని మీరు మీ అడుగుని అలా వేసేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మీకోసం వచ్చేస్తుంది మగధీరా సినిమా నుంచి దళీర్ మెహందీ, ఆయన అలాగే గీతా మాదిరి పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించి ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. నిరసనలు చేపట్టిన వారిలో తీవ్ర నేర చరిత్ర కలిగి ఉన్న 2873 మందిపై కొత్తగా కేసులు నమోదుకు కేంద్రం ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనవద్దని దేశ ప్రజలను కోరారు. దేశంలో తగినంత పరిమాణంలో ఉల్లిపాయల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే సీజన్లలో ఉల్లి ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకుగాను కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపుతో మంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సురేఖతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యకులు ఢిల్లీకి చేరుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఉపశమనం లభించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో ఆయనపై గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ కేసులో రంగనాథ్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై

గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. నేపాల్లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 1000 దాటింది. నేపాల్లో 978 మంది, టిబెట్లో 16 మంది మరణించారు. 4400 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నేపాల్లోని 7 జిల్లాలకు తాజాగా వరద హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to a station of the nation AIR FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగుల మయం. స్టూడియో గ్లాస్ లో టైం 5:05 అలా కంటిన్యూ అవుతోంది. మరి లేటెస్ట్ అండ్ తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో.
2: తెరకడదు తెరకడదు తెరకడదు

ఎక్కడ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు 5.8 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో లేటెస్ట్ థాజో అండ్ క్రేజీ ట్యూన్స్ వింటున్నారు. మీకు జాతరలు తెలుసా? జాతరలు అప్పుడప్పుడు అవుతుంటాయి కదా ఊర్లలో. జాతర అంటే ఎంత క్రేజ్ ఉంటుందంటే చాలా చాలా క్రేజీ క్రేజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జాతరకి అటెండ్ అవుతూ ఉంటారు. అండ్ ఆ జాతరలో కొనుక్కునే ఆ స్వీట్లు అండ్ మిఠాయిలు, బొమ్మలు, రకరకాల బొమ్మలు, సో ఫర్ ఎవర్ మెమొరీ అనమాట. సో ఇప్పుడు జాతర గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే, యు నో, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఓ జాతర మొదలవ్వబోతోంది. ఏంటి అంటే ఆగస్టే కాదు, సెప్టెంబర్లో సినిమా జాతర స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఏంటంటే సెప్టెంబర్ 1 వీక్లోనే బోల్డ్ అన్ని సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ, అంటే ఐ మీన్ ఆయన సమర్పిస్తున్న సినిమా, ప్రణయ్ రెడ్డి వంగ ప్రొడ్యూసర్గా వచ్చిన సినిమా రొమాంచకం, సుమంత్ ప్రభాస్ చాలా డేస్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు. సుమంత్ ప్రభాస్ అండ్ అలాగే అనంతిక, సనీల్ కుమార్ ఇద్దరు కలిసి నటించిన సినిమా, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా ఈ సెప్టెంబర్ 3 అయితే మన ముందుకు రాబోతోంది. అండ్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయట ఈ సినిమాలో. అండ్ తర్వాత నెక్స్ట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఐఎమ్ గేమ్, ఇది కూడా సెప్టెంబర్ 3 రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. సో ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్ తో, అంటే దుల్కర్ సినిమాలు అంటేనే డిఫరెంట్ గా ఉంటాయి కదా, సో అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అట ఇది. మరి ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 3 రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో అందుకే అందరూ అనుకుంటున్నారు ఏంటంటే టాలీవుడ్ లో సెప్టెంబర్ 1 వీక్ అంతా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జాతర మొదలవుతుంది అని. సో అప్పుడు అన్ని సినిమా థియేటర్లు కూడా ఇలా తిప్పుకుంటాయేమో మనల్ని కూడా. అంతే కదా, మన ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ డైరెక్టర్, మన ఫేవరెట్ హీరోయిన్ ఆర్ మన ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు అంటే డెఫినెట్గా వెళ్ళిపోతాం కదా. ఫర్ మోర్ అప్డేట్స్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: డౌట్ అట్ ఆల్. టాలీవుడ్ అయితే మొత్తానికి సెప్టెంబర్ లో మనల్ని కూడా ఇలా తిప్పేసుకోవడానికి రెడీగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఫస్ట్ వీక్ లోనే 10 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ శివకుమార్ కాసారం శ్వేత లక్ష్మణ్ మెయిన్ రోల్లో నటించిన సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు అనే సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఏంటంటే సంజు అనే ఒక పర్సన్ లైఫ్ లో జరిగిన మెమొరీస్ అన్ని కూడా ఒక కథలాగా, అంటే ఇట్స్ లైక్ ఎమోషనల్ డ్రామా అనమాట. సో ఎమోషనల్ డ్రామా సహా లైఫ్ ఆఫ్ సంజు, బాగుంది కదా సినిమా పేరు. సో మొత్తానికి అయితే ఈ సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ కి రెడీగా ఉంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో మలయాళంలో రిలీజ్ అయ్యి అస్సలు మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అయిన సినిమా బెత్లెహేమ్ కుటుంబం యూనిట్ అనమాట. సో ఈ సినిమా పేరు ఇంత పొడుగ్గుంది. సో ఎనీవేస్ ఈ సినిమాలో నివిన్ పౌలి అండ్ మమితా బైసు, మన విశ్వనాథ్ సైన్స్ లో కనబడిందే హీరోయిన్ ఆవిడ అనమాట. సో వీరిద్దరూ కలిసి నటించారు, గిరీష్ ఏడి డైరెక్షన్. మరి ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 4 మన టాలీవుడ్ లో మన తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి అయితే రెడీగా ఉంది. అండ్ అంతేకాదు ఓటీటీలో బాగా, అంటే అందరి ఏమంటారు ఆదరణ పొందిన సినిమా, ఐ మీన్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఇప్పుడు సినిమాగా థియేటర్లలోకి రాబోతోంది. పంకజ్ త్రిపాఠి అండ్ అలీ ఫజల్ సుప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా సెప్టెంబర్ 4 హిందీ అండ్ అలాగే తెలుగులో రిలీజ్ కి రెడీగా ఉంది. వావ్ వావ్ వావ్, నిజంగా సినిమా లవర్స్ కి అయితే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు ఈ సెప్టెంబర్ 1 రైట్. ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉండండి తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 ఎఫ్ఎం రెయిన్బోలో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఇండస్ట్రీ సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

రాజు అండ్ ద క్రేజీ ట్యూన్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 5:36 అండ్ స్టూడియో క్లాక్. కామెడీ మూవీస్ అనగానే మనకి గుర్తొచ్చేది జంధ్యాల గారు, అండ్ ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ గారు. అండ్ ఈవివి సత్యనారాయణ గారి కొడుక్గా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా ఆయన ఇంటి పేరునే అల్లరిగా మార్చేసుకున్న హీరో అల్లరి నరేష్, రైట్ కదా? డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్తో ప్రేక్షకుల్ని పలకరిస్తూ ఉంటాడు. మరి ఆయన బలం ఏంటి అంటే కామెడీ, రైట్? మరి చాలా గ్యాప్ తర్వాత నరేష్ నటిస్తున్న ఫ్యాంటసీ కామెడీ డ్రామా రంభ ఊర్వశి మేనక. సో చంద్రమోహన్ చింతాడ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్కి రెడీగా ఉంది. సో ఇప్పటికే టీజర్ అండ్ అలాగే కొన్ని కొన్ని పాటలు అవన్నీ కూడా చాలా చాలా సూపర్ హిట్ అయ్యాయి అన్నమాట. సో ట్రైలర్ తెలిసిపోతుంది కదా సినిమా ఎలా ఉంటుంది అనేది. సో మొత్తానికైతే రంభ

ఉర్వశి, మేఘనా, కాంతు, అల్లరి, నరేష్ కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ వీటితో పాటు మా అందాల రాముడు, ధర్మస్థల నియోజకవర్గం సినిమాలు కూడా ఈ ఫ్రైడేనే రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా ఓన్లీ ఫస్ట్ వీక్లో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అండ్ సెకండ్ వీక్ అయితే థ్రిల్లింగ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వీక్ అయితే ఇంకా ఉన్నాయి. మొత్తానికి సెప్టెంబర్ అంతా కూడా సినిమా జాతర జరగబోతుంది అన్నమాట. రైట్, బట్ మోర్ అప్డేట్స్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: విల్లాలి వీరనే, వీరమణి గంటనే, విల్లాలి వీరనే, వీరమణి గంటనే, ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంత.

0: రెయిన్బో 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. ఇది మన చట్టం. స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనే వాళ్ళైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వాడికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కళ అండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తామో తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణం సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనంలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్స్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి. కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసి ఒకటి అంటే ఓన్లీ స్థలం ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనే వాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోతుంది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారని ఉద్దేశం మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణకు మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నవేడేస్ మనకు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికల్ డీటెయిల్స్ లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే

0: అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి, అర్బన్ ఏరియాస్ కిందకి వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుట్ అంటే ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటిసిపి కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ వేయచ్చు అని చెప్పేసి, వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. దానికి కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు. ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయకుండా టెంటేటివ్ ప్లాన్ వస్తుంది. ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డీటీసీపీ కిందకి వస్తుందా లేకపోతే కిందకి వస్తుందో చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి, తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి, తర్వాత కంప్లీట్గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు. అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారము కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మనం కన్జ్యూమర్ ఫర్కి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్. అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారు, బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు మనకి తర్వాత ఇవ్వరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేని ఇవని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్లాన్లు ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పినా ఈ కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఫోన్ లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం, అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఇవి రో హౌసెస్ కానీ వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది. తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేకపోతే కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఉండాలి. అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీవ్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. నేను చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తాను, కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్ కట్టమంటారు. నో, అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తారు లేదు, అందరికి ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, టెర్రేస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, కార్ పార్కింగ్ అనుకోండి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కన్సర్న్డ్ అథారిటీ దగ్గర నుంచి ఏంటి, బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నామ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కంప్లీట్ చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డీవియేషన్స్ కొంత ఫైన్ వేస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాలిష్ చేస్తారు. డిమాలిష్ చేయమని చెప్తారు, డిమాలిష్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే అప్పుడు నామ్స్ ప్రకారం సాటిస్ఫై అయితే అప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మామూలుగా బిల్డర్ ఇచ్చే పొజిషన్ లెటర్ కాదు, మనం స్వాధీనం చేసే పొజిషన్ లెటర్ కాదు,
1: అథారిటీ ఇచ్చేది,
0: అథారిటీ ఇచ్చేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లాట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా వచ్చేదాకా ఉన్నటువంటి అమ్యూనిట్స్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని టెంటేటివే, ఎప్పుడు కావాలంటే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవి కామన్ అమ్యూనిట్స్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఎన్ని చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ప్రీ లాంచ్ ఇస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని

0: సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి, 7,000 అనుకోండి మార్కెట్లో, మీకు 4,500 ఇస్తాం ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పండి, ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్టర్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి, మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది తీసేసుకోండి,
0: చెప్తాను
1: సేవ్ చేసుకో,
0: ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యంతో కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్ లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకుని తగ్గిస్తూ ఉంటారు, అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్ గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10%, 20%, 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుందో రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు అది నథింగ్ బట్ మిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ప్రొహిబిటెడ్ దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా గానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్టా, గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, కన్జూమర్స్ ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ప్రీలాంచ్ స్కీమ్ అని చెప్పేసి ఎంతో మంది కన్జూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ప్రీలాంచ్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా ఏ వినియోగదారు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని, నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను, ఫిర్వి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరం అప్రోచ్.
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదారుడు ఇప్పుడు రెండు రకాలు అవుతాండి. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత రేరా యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి, అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే రేరాకి అథారిటీ ఉండదు, కంపల్సరీ కన్జ్యూమర్ ఫోరం పోస్తుంది, సిల్కోడ్ కానీ కన్జ్యూమర్ ఫోరం పోస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీ రావస్తుంది. సో ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే విల్లా కొన్నవాడు కానీ కన్జ్యూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్జ్యూమర్ ఫోరంలో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా, కట్టకపోయినా, టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చెప్పినా, హ్యాండ్ ఓవర్ చెప్పినా, స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ రిమిటర్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారు కన్జ్యూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్జూమర్ ఫోరం అనే జిల్లా ఫోరం అని, దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అంటున్నారు, పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు,
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, సో ఈ పేరు మార్చారంటే. సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేసిస్ కొని జ్యూరిస్డిక్షన్ టెరిటరీలో పెక్కిన జ్యూరిస్డిక్షన్ తీసుకుని మనము పొజిషన్ కావాలంటే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు, లేకపోతే నాకు వద్దనుకోండి 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తాను చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు, కంపెనీ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు, అప్పుడు ఈ బలవంతం చేస్తాను లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు 3 కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్ మారిపోయింది, కాబట్టి కన్జూమర్ ఇప్పుడు ఇస్తాను తీసుకుని బలవంతం చేస్తాను లేదు, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్జూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పటిదాకా డెలివరీ చేయకుండా చాలా కేసులు ఉన్నాయి. మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది, కాబట్టి ఈ కొన్ని కన్జూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్జూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్ గా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్జూమర్ నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది, అలాగే మార్కెట్ వాల్యూ ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది, 10 లక్షల రూపాయలు అప్పుడు పాత డబ్బు 5%, 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్ గా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్జూమర్ ఫోన్ లో
1: మీరంటే నాకు అంటే ఒక ఔత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే, నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నావైపే ఉంటే, న్యాయవైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్ గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగిందన్నట్టుగా మీరేమో చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేను, కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలలలోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కన్జూమర్ ఫోరం ఉంది, రంగారెడ్డి జిల్లా కన్జూమర్ ఫోరంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 3 జిల్లా ఫోరమ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్

0: ఈ మూడు జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ మూడు కంటే కలుపుకొని రంగారెడ్డి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది. మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్. ఈ డెఫిషియన్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జూమర్ కి అనుకూలంగా కేసులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ తప్పే ఉండదు కానీ కన్జూమర్ తప్పని ఉండదు. కాబట్టి పేటెంట్ గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్టర్ చేయడం కొన్ని వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ అంటే పారిపోతాడు, దొరకడు. అది ఆ వారంట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దొరకడాడు. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారం ఈ కన్జూమర్ ఫోరం రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్ బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో కంపేర్ టు అదర్ సివిల్ కోర్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం, స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఎకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. అబ్బబ్బబ్బబ్బా, ఈ మాత్రం గోల్ అయితే ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఎస్, మరి ధూమ్ మచ్చాలి. మనం ఎంజాయ్ చేయాలంటే మినిమం టు మినిమం ఈ మ్యూజిక్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్. మరి ప్రబలిక వచ్చేస్తుంది అంటే మినిమం టు ఇంత గోలా ఉండాలి. నువ్వు అలానే చెప్తావు ప్రబలిక, మాకు ఆల్రెడీ మైండ్లో ఫుల్ టెన్షన్లు, ఫుల్ గోలలు, ఫుల్ స్ట్రెస్లు ఉన్నాయి, ఇంకా గోలలు ఏంటి అనేసి మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. బట్ యు నో, మీరు భగవద్గీత చదివారు, అదే అదే అంటే ఏంటి అనేసి అంటారు. బట్ నిజంగా దట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ బుక్. నిజంగా దాన్ని ఒక స్పిరిచువల్గా చూడటం కాకుండా దాంట్లో ఒక లైఫ్ ఎసెన్స్ అనేది ఆల్రెడీ ఆ కృష్ణ పరమాత్మలు మనకి ఎప్పుడో చెప్పారన్నమాట. జస్ట్ దాన్ని డిట్టో డిట్టు ఫాలో అయిపోతే లైఫ్ చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అందులో ఆయన చెప్పారు ఆల్రెడీ, సముద్రంలో నదులన్నీ ఎన్ని వచ్చి కలిసినా కానీ సముద్రం చాలా నిశ్చలంగా ఉంటుంది. అలానే మన మైండ్లో కూడా ఎన్ని ఆలోచనలు అండ్ ఎన్ని ప్రెషర్లు, ఎన్ని స్ట్రెస్లు వచ్చినా కానీ మనం అంతే కామ్గా ఉండాలి బాబు, అది చెప్పేది మీకు. అంటే అదంతా అసలు ఎలా పాసిబుల్ ప్రవళిక అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీ ముందు ఉండొచ్చు. బట్ యు సీ, దిస్ మెడిటేషన్ ఉంది చూడండి, దట్స్ మ్యాజికల్. రోజు

చెయ్యండమ్మా అని చెప్తున్నా కానీ ఇంకొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ యు నో, ఎవరైతే దట్ మెడిటేషన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది నిజంగా నేను చెప్పిన ఏదైతే గీతలో కృష్ణుడు చెప్పారో అది ఎగ్జాక్ట్గా దే ఆర్ ఫీలింగ్ ఇట్. ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కానీ దే ఆర్ ఏబుల్ టు బీ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. మరి ఆ మ్యాజిక్ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ ఎవ్రీ డే మెడిటేషన్. మరి ఇలాంటివన్నీ చెప్పడానికి నేను వచ్చేసాను ఈరోజు కూడా. ఎస్, వెల్కమ్ టు జెన్జీ, దిస్ ఇస్ జెన్జీ విత్ మీ ఆర్జీ ప్రభలిక, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. మీకోసం 6 to 7 స్పెషలీ మల్టీలింగ్వల్ పాటలు, ఎక్సెప్ట్ తెలుగు, 6 to 7 మల్టీలింగ్వల్ పాటలని వింటారు. 78 హమారా ఫేవరెట్, హమారే సభీ కా ఫేవరెట్ కాలర్స్ టైం. మనం చక్కగా మాట్లాడుకుందాం, మీతో నేను మాట్లాడిస్తాను. అండ్ ఎస్, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ అండ్ లాట్ మెనీ మ్యూజికల్ సాంగ్స్ టు లిసన్ టు. మీకోసం అన్ని ఫేవరెట్ సాంగ్స్తో నేను వచ్చేసాను ఈరోజు కూడా. మరి ఫుల్ టు ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ అన్నిటిని పక్కన పెట్టండి అమ్మా, అట్లీస్ట్ మ్యూజిక్ని వినండి. మెడిటేషన్ తర్వాత చేసుకోండి కావాలంటే. మరి మ్యూజిక్ వింటూ హాయిగా రిలాక్స్ అయిపోండి. టిల్ 9:30 ఐఎమ్ హియర్, టిల్ 9:30 స్టేషన్ విత్ మీ ఆర్జే ప్రభలిక, అండ్ హియర్ వీ గో విత్ అవర్ మైకల్ జాక్సన్ నౌ. స్టేషన్ విత్ మీ ఆర్జే ప్రభలిక.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. సో ఆర్జీ ప్రవళిక ఈజ్ ఆల్రెడీ ఆన్ ది షో లైవ్. మరి నాకు బోల్డ్ని వాట్సాప్ మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఎస్, మరి మీరు వింటున్నట్టు నాకు అర్థమవుతోంది. సో యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ ఓవర్ 9140232342. థ్యాంక్ యూ స్నేహిత ఫర్ ద మెసేజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ప్రవళిక, సో నైస్ టు లిసన్ టు యూ అనేసి నాకు మెసేజ్ చేసింది. అండ్ ఆదిత్య నాకు మెసేజ్ చేశారు, అలీ గారు నాకు మెసేజ్ చేశారు, అండ్ అభయ్ నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ అండ్ ఆల్ ది మ్యూజిక్ ఇస్ యాస్. అండ్ యునో, ఇప్పుడు పరిస్థితులు మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా. సి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు మనం నిజంగా రియాలిటీలో కూడా ఎక్కడ చూసినా కల్తీలు ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, గొడవలు ఎక్కువైపోయాయి, అరాచకాలు ఎక్కువైపోయాయి. దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్రివేలింగ్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ. ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ నాలెడ్జ్ వీఆర్ గెటింగ్, ఎంత మనం ఎదుగుతున్నామో, వీఆర్ అడ్వాన్సింగ్ సో మెనీ వేస్ ఇన్ ఆర్ థింకింగ్, బ్రాడ్ మైండెడ్నెస్ వస్తున్నా కానీ గొడవలు ఎక్కువగా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో వీ ఆల్వేస్ చెక్ ఇన్ టు ఈ టైంలో ఉన్న నెగటివ్సే మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక కంప్లైంట్స్ మనం చేస్తూనే ఉన్నాం కరెంట్ టైమ్స్లో. సి, ఒకప్పుడు ఎంత బాగుండేది, ఎంత పీస్ఫుల్గా ఉండేది, ఆ పీస్ మన దగ్గర లేదే అని కంప్లైంట్ చేసే వాళ్ళే ఉంటారు. బట్ యు నో, ఇఫ్ యూ సీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ దేర్ ఆర్ డెఫినెట్లీ నెగటివ్స్, బట్ వై కాంట్ వీ కౌంట్ అవర్ పాజిటివ్స్ ఇన్ దిస్ జనరేషన్? నిజంగా ఈ టైంలో ఎవరైతే ఉంటున్నారో, జీవిస్తున్నారో అండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సిచ్యుయేషన్స్ మిక్స్డ్గా ఉంటుంది. బట్ సేమ్ టైమ్ ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్స్, ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ మేడ్ ఆర్ లైఫ్ సో సో ఈజీ కదా. నిజంగా ఎవరితో అన్నా మనం డిస్కస్ చేసినప్పుడు అప్పటి తరం వాళ్ళు ఇప్పుడు కరెంట్ టైమ్స్లో ఉంటే దిసే అప్పుడు చాలా పీస్ఫుల్గా ఉందని. బట్ దెర్ ఆర్ ఆల్సో సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ హూ వర్ ఇన్ దాట్ ఎరా ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఎరా, ద థింకింగ్ ఇప్పుడు ఎంత బాగుంది అనేసి వాళ్ళు పాజిటివ్స్ మాత్రమే చూస్తున్నారు. అలాంటి పాజిటివ్స్ ఏంటి నేను చెప్తా. జస్ట్ లైక్ మనకి వరల్డ్ అనేది మన ఫింగర్ టిప్స్ దగ్గరికి వచ్చేసిందా లేదా. ఒకప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ లెటర్స్ అండ్ ఇట్ యూస్ టు టేక్ సమ్ డేస్ ఆర్ వీక్స్ టుగెదర్. ఇప్పుడు జస్ట్ చాలా ఫింగర్ టిప్స్లో మన పనులు అయిపోతున్నాయి. వీఆర్ సెండింగ్ మెసేజెస్ టు పీపుల్ సమ్వేర్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వరల్డ్. చాలా చాలా ఈజీ అయిపోయింది విత్ దిస్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్ ఎవర్ ది ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, థ్యాంక్స్ టు ద టెక్నాలజీ అనిపిస్తుంది కదా. చాలా చాలా చాలా ఈజీ అయిపోయింది. అండ్ దట్స్ హౌ వీ ఆర్ అడ్వాన్స్డ్, ఓన్లీ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్, బికాస్ వరల్డ్ బికేమ్ అట్ ఆర్ ఫింగర్ టిప్స్ అని చెప్పచ్చు. అండ్ అంతేకాదు, ఒకప్పుడు వాళ్ళకి ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే చిన్న చిన్న పనులు తప్పితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేదే కాదు. సో దే యూస్ టు థింక్ ది లైఫ్ స్టైల్ ఈజ్ పని అంటే జస్ట్ ఒక 9 నుంచి 5 గంటల వరకు చేసే ఒక జాబ్, అది మాత్రమే జాబ్, మిగతావన్నీ చిన్న చిన్న పనులు సంపాదించుకోవడానికి అనే పరిస్థితుల నుంచి లుక్ ఇట్ యాజ్ వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్. అంటే జస్ట్ ఇంట్లో కూర్చొని కూడా వీఆర్ జస్ట్ వర్కింగ్ ఫర్ గ్లోబల్ కంపెనీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. జస్ట్ విత్ కాంటెంట్ క్రియేషన్, లుక్ ఎట్ ఇన్స్టాగ్రామ్, లుక్ ఎట్ ది సోషల్ మీడియా, పీపుల్ ఆర్ మేకింగ్ వండర్స్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. జస్ట్ విత్ సింపుల్స్

స్కిల్స్ ఆల్సో, వెరీ సింపుల్ స్కిల్స్. అంతెందుకు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమీ లేకుండా చాలా చక్కగా ఇంట్లో కూర్చొని జస్ట్ వీడియోస్ చేసి కూడా దే లైక్ ఎర్నింగ్ లైక్ గుడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఆల్ దే నేమ్ అండ్ ఫేమ్. సో ఇది మాత్రం ఈ ఎరాలోనే ఉన్న బెనిఫిట్ అని చెప్పచ్చు కదా. ఎస్, అంతకుముందు ఈ ఛాన్సే లేదు. అండ్ అంతేకాదు, లుక్ అట్ ద హెల్త్ ట్రీట్మెంట్స్. ఎస్, మనకి చాలా అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేగా మనం హెల్త్ వైజ్ ఎఫెక్ట్ అవుతున్నాం. బట్ సేమ్ టైం అప్పట్లో ఒక చిన్న చిన్న వ్యాధులకు కూడా చాలా బాధపడేవాళ్ళు. ది డింట్ హ్యావ్ దట్ రెమెడీ ఆర్ ద వ్యాక్సినేషన్ ఫర్ టైఫాయిడ్, సింపుల్ సింపుల్ డిజీజెస్కి లేదు. బట్ లుక్ ఎట్ అస్ రైట్ నౌ, వీ ఆర్ జస్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ ఎవ్రీ ఆర్గన్ కదా. సో సో ఈజీలీ చాలా డెడ్లీ డిజీజెస్కి కూడా క్యూర్ అనేది దొరుకుతుంది. మనకి హెల్త్ ట్రీట్మెంట్స్ అనేవి దొరుకుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్. సో దిస్ ఇస్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఇన్ దిస్ ఎరా అని చెప్పచ్చు. అండ్ అంతేకాదు, ఇన్స్టెంట్ ఫుడ్ అండ్ గ్రాసరీ, ఎంత బిజీగా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ అక్కడ కూర్చొని దే కెన్ ఆర్డర్ దే ఫుడ్. ది డోంట్ నీడ్ టు ప్రిపేర్ ద ఫుడ్, దే కెన్ ఆర్డర్ ఎనీ గ్రాసరీ. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే జస్ట్ కూర్చొని, ఎక్కడో కూర్చొని దే కెన్ ఆర్డర్ సంథింగ్. ఓ మై గాడ్, దట్స్ ద లైఫ్ బికేమ్ సో సో ఈజీ కదా. నిజంగా ఎంత టైం సేవ్ చేసుకుంటున్నారు, అండ్ దట్ సేవ్ అయిన టైంలో ఎన్నో పనులు చేయగలుగుతున్నారన్నమాట. సో డెఫినెట్లీ దిస్ జనరేషన్, దిస్ ఎరాలో ఎవరైతే ఉంటున్నారో దే ఆర్ రియలీ రియలీ బ్లెస్డ్ అనేసి చెప్పాలి ప్రీవియస్ డికెట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ స్మార్ట్ లివింగ్, జస్ట్ మీరు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే ఏసీ ఆ టీవీ ఆఫ్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. లుక్ ఇట్ యాజ్ జస్ట్ ఒక సైన్స్ ఫిక్షన్ ఇన్ ఆర్ రియల్ లైఫ్ అన్నట్టు అనిపించట్లేదా మీకు? సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఆ లైఫ్ బికేమ్ వెరీ ఈజీ విత్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్, లేకపోతే ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఉన్నాయో. Yes, we have so many things, but still if you are really thinking ఏ అడ్వాన్స్మెంట్ లేని ఎరానే బాగుంది అంటే, హ్యాపీగా ఏదన్నా ఏ నెట్వర్క్ లేని జోన్కి వెళ్ళి మీరు ఇప్పటికీ దెర్ ఇస్ అ చాయిస్, యూ కెన్ జస్ట్ గో దేర్ అండ్ లివ్. బట్ దిస్ ఇస్ అవర్ చాయిస్, వీఆర్ లివింగ్ ఇన్ ద సిటీ ఆర్ వేర్ మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్న ఆ ప్లేసెస్లో మనం ఎందుకుంటున్నాం అంటే, వీఆర్ ఫేసింగ్ ఆల్ ద థింగ్స్ సేమ్ టైమ్ విత్ ఆల్ ద పొల్యూషన్, ఈ గొడవలు ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి. బట్ సేమ్ టైమ్ వీ హ్యావ్ సో మెనీ ఫెసిలిటీస్, దానికోసమే వీఆర్ కాంప్రమైజింగ్ ఎవ్రీథింగ్ కదా. ఎస్, సో ఫైనలీ ఈ ఎరాలో ఉన్న పాజిటివ్స్ ఖచ్చితంగా వీ షుడ్ ఫీల్ సో గ్రేట్ఫుల్ కదా. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హై త్రిబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. నైస్ పాయింట్స్ అనేసి నాకు యాదవ్ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఒక మంచి మలయాళం సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేవరాగం మీ అందరి కోసం చేస్తోంది. ఎంజాయ్ దిస్ సాంగ్.

అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆల్ రైట్ 6:45 క్రాస్ 2 సెకండ్స్ ఆన్ ద డాట్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. ఓ మై గాడ్, అసలు సెప్టెంబర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూసారా, సంవత్సరంలో 8 నెలలు అయిపోయాయి. ఓ మై గాడ్, 2026 ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది ఏంటి? అండ్ చూడండి, అసలు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ స్టార్ట్ అయిపోయింది, మనకి పండుగలు కూడా మొదలైపోయాయి. చూస్తే గోయింగ్ అహెడ్ మీరు ఫుల్ టు హడావిడి ఉంది. చాలా పండుగలు వచ్చేస్తున్నాయి, చాలా పనులు ఉంటాయి, పిండి వంటలు చేయాలి, చాలా బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్కి ప్లాన్ చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, కుట్టించుకోవాలి, అండ్ చాలా చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. బికాజ్ రానుంది కృష్ణాష్టమియే కాదు, ఆ తర్వాత మనకి గణేష్ చవితి కూడా రాబోతోంది, ఆ తర్వాత దసరా పండుగ, ఆ తర్వాత దివాళీ. ఓ మై గాడ్, సో మెనీ థింగ్స్ లైన్డ్ అప్, ఎలా మేనేజ్ చేయాలి బాస్ అని మీరు ఆలోచిస్తున్నారు కదా. చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది మీకు. అండ్ సేమ్ టైం దీనికి ఇంకో యాడెడ్ స్ట్రెస్ ఏంటో తెలుసా? చుట్టాలు వస్తున్నారు ఇంటికి. ఎస్, అది ఇంకా మరింత ఒక పెద్ద స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలామందికి. అంతెందుకు అందరికీ, బికాస్ వాళ్ళు రావటం మామూలుగా ఉండదు. అఫ్కోర్స్ బాగానే ఉంటే, బాగా కోఆపరేటివ్గా ఉంటే, అసలు ఏమి కమెంట్స్ లేకపోతే ఓకే, కానీ కొంతమంది ఉంటారమ్మా, వచ్చేసి జడ్జ్మెంట్స్ పాస్ చేసేస్తారు, కమెంట్స్ వేస్తారు. అసలు మీ పిల్లలేంటి ఇలా ఉన్నారు, ఎందుకు మీ అమ్మాయి పొట్టిగా ఉంది, ఎందుకు మీ అబ్బాయి సన్నగా ఉన్నాడు, ఎందుకంత నల్లగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంది, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ మార్కులు ఏంటి, ఇల్లేంటి, అసలు మీరేంటి, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దే వాంటెడ్. అండ్ ఫస్ట్లీ వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా కానీ మిగతా వాళ్ళని జడ్జ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారన్నమాట. సో సమ్టైమ్స్ యు సీ, బేసికలీ అవర్ ఇండియన్ మెంటాలిటీ అండ్ స్పెషలీ అవర్ సౌత్ ఇండియన్స్ అయితే చాలా నెమ్మదస్తుల్లాగా ఉండి, లైక్ దే కాంట్ హ్యాండిల్ రిలేటివ్స్ అన్నమాట. అయ్యో, వాళ్ళ ముందు ఏమనుకుంటారో అనేసి చాలా చాలా కాంప్రమైజ్ అయిపోతారు. దే అలౌ ఆల్ కైండ్స్ ఆఫ్ కమెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఫ్రమ్ ది రిలేటివ్స్ అన్నమాట. సో అక్కడ వచ్చేస్తుంది చూడండి, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వచ్చేస్తాయి. అండ్ యు సీ, హౌ కెన్ యూ అలౌ సంబడీ టు జడ్జ్ యువర్ చిల్డ్రన్ కదా. ఈ పాయింట్ గురించి మనం మాట్లాడితే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, బట్ యు సీ, ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ పాయింటింగ్ అవుట్ ఫార్ ద గుడ్నెస్ ఇన్ అ ప్రాపర్ వే, మిగతా వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ ఓకే. బట్ యు సీ, అన్నెసెసరీ కమెంట్స్, అన్నెసెసరీ జడ్జ్మెంట్స్ చేస్తూ మిగతా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా, ఫెయిల్ అయ్యేలాగా చేయటం, దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్ కదా. సో ఆ థింగ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసే బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా ఎవరైతే మీరు ఇళ్ళలో ఉన్నారో మీదే అన్నమాట. సో మీరు వాళ్ళ ఇంటికి పిలవటమే కాదు, బట్ సేమ్ టైం వాళ్ళకి హాస్పిటాలిటీ చూపించాలి అన్న దీంట్లో వాళ్ళు ఏం చెప్పినా అలౌ చేయాలి అన్న యాటిట్యూడ్ కాకుండా, వి హ్యావ్ టు బీ సో సో న్యూట్రల్ అండ్ మేక్ షూర్ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ ఓవర్ ది లిమిటేషన్స్ ఖచ్చితంగా వాళ్ళతో చెప్పాలి అన్నమాట. బికాజ్ ఎవరైతే పిల్లలు ఇళ్ళలో ఉంటారో ది కీప్ లిస్నింగ్ టు ఆల్ సచ్ జడ్జ్మెంట్స్ అండ్ కమెంట్స్ అన్నమాట. ఇంట్లో వాళ్ళు కమెంట్ చేసే అవసరం లేదు, బట్ బయట వాళ్ళు కమెంట్ చేస్తున్నా కానీ ఇంట్లో వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తూ లేకపోతే సైలెంట్గా ఉన్నా కానీ దోస్ కమెంట్స్ విల్ హిట్ సో హార్డ్ విత్ చిల్డ్రన్ అన్నమాట. సో అలాంటి థింగ్స్ని అస్సలు అలౌ చేయకూడదు, బికాస్ ఆల్వేస్ డూ రిమెంబర్ ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్స్ దేర్ ఓన్ చాయిస్ అండ్ థింగ్. సో మిగతా వాళ్ళు అందులో జడ్జ్ చేసేసి కమెంట్స్ చేసే డెఫినెట్గా స్పేస్ ఇవ్వకూడదు. సో ఫార్ అ బెటర్మెంట్ ఇన్ అ ప్రాపర్ వే వాళ్ళు చెప్తున్నారు.

అంటే దెన్ దాట్ ఈస్ ఓకే. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ రియలీ డిస్టర్బింగ్ యూ, అండ్ ఇఫ్ దట్ ఈస్ రియలీ డిస్టర్బింగ్ సమ్ బడీస్ ఫీలింగ్ అండ్ యువర్ ఫీలింగ్, డెఫినెట్లీ అసలు టాలరేట్ చేయకూడదు అనమాట. సో చుట్టాలు వస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అండ్ ప్లీజ్ ప్లీజ్ హ్యాండిల్ దెమ్ వెరీ ప్రాపర్లీ. సో మీకు కావాల్సినంత హాస్పిటాలిటీ చాలా చక్కగా చేసుకోవచ్చు, బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ రియలీ రియలీ బాదరింగ్ యూ, యూ కాంట్ కీప్ సైలెంట్ అనమాట. ఎస్, మీకైతే ఆ మ్యాటర్ అర్థమైపోయింది కదా, అంతే అంతే అనమాట, అంతే. ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళికా. బ్యూటిఫుల్ సాంగ్ హియర్ కమ్స్ అప్ ఓన్లీ ఫర్ యూ.

మనీతో మీరు ఏమి కొంటారు? ఏమన్నా కొనచ్చు ప్రభలిక, అందుకోసమే కదా మేము పరిగెడుతుంది బాగా సంపాదించాలి, బాగా రిచ్ అయిపోవాలి అనేసి. ఎస్, ఎవ్రీథింగ్ వీ క్యాన్, జస్ట్ నేమ్ ఇట్, వీ క్యాన్ బై ఇట్ అండ్ వీ క్యాన్ బీ ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ యు సీ, మనీ రిచెస్ ఇవ్వగలుగుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కదా. కెరీర్ని కొనివ్వగలగదు డెఫినెట్గా, బట్ ఇంటెలిజెన్స్ని ఇవ్వలేదు, రిలేషన్షిప్స్ని కూడా ఇచ్చేస్తుందేమో. బికాస్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ వెరీ గుడ్ స్టేటస్, మంచి మంచి సంబంధాలు వస్తాయి, రిలేషన్షిప్స్, మంచి కమ్యూనిటీ రిలేషన్షిప్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. బట్ యు నో, సేమ్ టైమ్ యు కాంట్ బై ఎమోషన్స్ డ్యూడ్, అంతే కదా. మరి మనుషుల్ని ఇవ్వగలుగుతుందేమో మన చుట్టూ, కానీ నమ్మకాన్ని ఇవ్వలేదు. ఎస్, అండ్ అంతేకాదు హ్యాపీనెస్ని ఇస్తుందేమో కావలసినంత. యూ కెన్ బై హ్యాపీనెస్ డెఫినెట్లీ, బట్ దెర్ ఇస్ నో బ్లిస్, దెర్ ఇస్ నో రిలీఫ్ యూ క్యాన్ బై ఫ్రమ్ మనీ. ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది మన చేతుల్లో ఉంటుంది, బికాస్ మంచి థింగ్స్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, దాట్ సాటిస్ఫాక్షన్ అనేది యూ క్యాంట్ బై. అండ్ సేమ్ టైమ్ ఇంటెలిజెన్స్ అనేది వెన్ వీ గెట్ టు exposed to so many situations and things, knowledge upgradation, even any things valle ostundi. You can't buy with money, and emotions will only happen with real connections kada, and trust anedi manaki only with honesty vachestundi. And you see that relief factor anedi manaki eppudu ostundi telsa, more than happiness we want relief anamata. సో దట్ రిలీఫ్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలుసా, మనకి ఎన్నో ఎన్నో ఎన్నో ఎమోషన్స్ మన మైండ్లో ఉంటాయి, బట్ దట్ సింపుల్ సారీ, జస్ట్ వీ వాంటెడ్ టు లిసన్ అ సారీ ఫ్రమ్ హూ రియలీ హర్ట్ అస్, అండ్ మనం ఎవరినైతే హర్ట్ చేసామో వాళ్ళకి ఒక సింపుల్ సారీ చెప్పేస్తే థింగ్స్ విల్ బీ ప్రాపర్లీ అలైన్డ్ అనమాట. సో అదొక్క పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది అనేది మనం రియలైజ్ అవ్వము. సో వీ ఆల్వేస్ గో బిహైండ్ బిగ్గర్ థింగ్స్, బట్ దీ స్మాల్ థింగ్స్ చాలా మ్యాటర్ చేస్తాయి, చాలా బిగ్ పెద్ద రిలీఫ్ ఇస్తాయి అన్నమాట. సో కీప్ థింకింగ్ అబౌట్ దీస్ స్మాల్ థింగ్స్ విచ్ మేక్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ యూ. ఎస్, వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక. మీకోసం లాస్ట్ మోస్ట్ మల్టీలింగ్వల్ సాంగ్, విచ్ మలయాళం పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ 101.9.

ఆల్ రైట్, 7 o'clock క్రాస్, 15 seconds అవుతుంది ఆన్ ద డాట్. మరి మనకి కాలేజ్ టైం ఆఫ్టర్ అ స్మాల్ ఎపిసోడ్ ఆఫ్ 10 మినిట్స్ అనువంత అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మీకోసం రాబోతుంది. ఆ తర్వాత మన కాలేజ్ టైం స్టార్ట్ చేసేద్దాం. మరి మీరు నాకు కాల్ చేయడానికి రెడీగా ఉండండి ఓవర్ ద నంబర్ 0402323003023234821 and 2970471151 ఆర్ ద నంబర్స్. మరి ఇప్పుడు అనువంత ఎపిసోడ్ 5 కార్యక్రమాన్ని విందాం ఓన్లీ ఆన్ 101.9.

గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సర్టిఫికెట్స్ వచ్చేసాయి, రిలేటివ్స్ అందరికీ స్వీట్స్ పంచేశాను. అమ్మయ్య ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జాబ్ చేయాలా లేదా పీజీ చేయాలా? సర్లే కొంచెం టైం తీసుకుని డిసైడ్ అవుతాను అని అనుకుంది ప్రియా. కానీ ప్రియాకి అప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మనకి వచ్చేది డిగ్రీ సర్టిఫికెట్ ఒక్కటే కాదు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో దానితో పాటు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడొచ్చు అనే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఆల్మోస్ట్ ప్రతి అమ్మాయికి ఏదో ఒక పాయింట్లో వినిపించే క్వశ్చన్, ఇంకేంటమ్మా పెళ్ళెప్పుడు? గ్రాడ్యుయేషన్ తర్వాత అమ్మాయిలకి కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళకి పెళ్ళెలా చేయాలి, ఎవరితో చేయాలి అనే డిస్కషన్. ప్రియా ఏం చేస్తున్నావు? మంచి జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా అమ్మా. సరే కానీ విను, నిన్న మాధవి ఆంటీ ఫోన్ చేసింది, వాళ్ళ రిలేటివ్స్లో ఏదో ఒక మంచి సంబంధం ఉందంట. అమ్మా నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 వీక్స్ కూడా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టేశావా? ఇప్పుడు నుంచి చూస్తే అప్పుడుకి అవుతాయి, నీకు ఇవన్నీ తెలియదులే. అయినా అయిపోయింది కదా గ్రాడ్యుయేషన్, ఇది 22 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేసుకుంటావే? అమ్మా నేనిప్పుడే పెళ్ళి చేసుకోనంటే చేసుకోను, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అంతే, ఇంకా చాలా చేయాలి. జాబ్ చేయాలి, చాలా బాగా డబ్బులు సంపాదించాలి, మీకు నాన్నకి ఒక మంచి కార్ ఇల్లు కొనివ్వాలి, చాలా టూర్ చేయాలి. పెళ్ళయ్యాక మీ ఆయనతో చేసుకో టూర్, ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెళ్ళొచ్చు, అప్పుడు నేనెవ్వరూ ఏమీ అడగరు కూడా. అమ్మా నేనిప్పుడు చేసుకోను అంతే. ఇప్పుడే చేసుకోమని నేను కూడా అనట్లేదు, జస్ట్ ఫోటో చూడమంటున్నా అంతే. అమ్మా జోకులు వేయకు, అయినా నేను ఫోటో కూడా చూడను. ఉట్టి ఫోటో చూడడానికి ప్రాబ్లం ఏంటి ప్రియా నీకు? అమ్మో నాకు తెలుసు, ఇప్పుడు జస్ట్ ఫోటో చూడు అంటావు, కానీ ఫోటో చూడగానే అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అంటావు. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అని, కంపాటిబిలిటీ అని, జాతకాలని, ఇంకా నువ్వు ఆగవమ్మా. అరే సంబంధం అంటే అవన్నీ చూడకుండా ఇంకేం చూస్తారు మరి? అదే అంటున్నా అమ్మా, మీరు ఇవన్నీ సూపర్ ఫాస్ట్గా చూసుకొని ఒక 2 డేస్లో అబ్బాయితో ఒకసారి మాట్లాడు ప్రియా అని అంటారు. అవును మాట్లాడితే ఏమవుతుంది? చూసారా మీరు ఇప్పుడే అక్కడి వరకు వచ్చేసారమ్మా. అబ్బా ఏం పిల్లరా బాబు, మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది ప్రియా మరి? అయినా ఎందుకంత టెన్షన్ పడతావు, ఇదేమైనా ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూవే బెటర్ అమ్మా, అట్లీస్ట్ వద్దంటే నో అనైనా చెప్పొచ్చు. ఇక్కడ కూడా అబ్బాయి నచ్చకపోతే నో అనే చెప్పు. ఇప్పుడు ఆయననే చేసుకోమని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా నిన్ను? చెప్పొచ్చు, కానీ అప్పటికే ఫ్యామిలీస్ అంతా మాట్లాడేసుకొని నాన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసి అమ్మమ్మకి నాన్నమ్మకి విషయం తెలిసిపోయి, అండ్ మన మాధవి ఆంటీ ఏమో మీకు ఫోన్ చేసి అయితే ఏమంటుంది ప్రియా అని అడగడం, అబ్బా 2 మచ్ ప్రెషర్ అమ్మా. ఏంటి ప్రెషర్? నాకు నీ ఏజ్లో ఆల్రెడీ పెళ్ళైపోయింది తెలుసా అమ్మా. అమ్మా ఏంటి అమ్మా, మీ అమ్మమ్మకైతే 3 పిల్లలు, మా టైంలో పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగేవాళ్ళు కాదు, ఈ అబ్బాయితోని పెళ్ళి అని చెప్పేవాళ్ళు. తెలుసా మేమైనా అడుగుతున్నాం నిన్ను ఈ అబ్బాయి ఓకేనా కాదా అని. అమ్మా ఇప్పుడు మీదైనా నన్నేం అడగట్లేదు, ఇన్ఫార్మ్ చేస్తున్నారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటో చాలా ఉంది. నీకు పెళ్లి సంబంధాలు చూడడం ఓకేనా, ఇది అడగడం. ఒక సంబంధం ఉంది ఫోటో చూడు, ఇది చెప్పడం. మీకు అసలు ఎంత ఫ్రీడమ్ ఉందో తెలుసా ప్రియా? చదువుకున్నావు, జాబ్ చేయొచ్చు, అబ్బాయిలతో మాట్లాడొచ్చు, నచ్చకపోతే వద్దని చెప్పొచ్చు, ఇంకేం కావాలి? టైం, టైం కావాలమ్మా. ఎంత టైం ప్రియా? నాకు తెలీదు. అదే ప్రాబ్లం, మీ జనరేషన్కి చాయిసెస్ ఎక్కువ కానీ క్లారిటీ మాత్రం లేదు. అసలు ఏంటి నీ ప్లాన్? జాబ్ తెచ్చుకోవాలి, వర్క్ చేయాలి, నా ఫస్ట్ సాలరీ ఎర్న్ చేయాలి, కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలమ్మా. ఇవన్నీ పెళ్ళయ్యాక చేయకూడదా? చేయొచ్చు, కానీ చేయగలనో లేదో నాకు తెలియదు కదా. ఎందుకు చేయలేవు? హస్బెండ్ ఓకే అనాలి, ఫ్యామిలీ ఓకే అనాలి, సిచ్యువేషన్స్ ఓకేగా ఉండాలి. మంచి ఫ్యామిలీ అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారు ప్రియా. చూసావా అమ్మా, మీరే అంటున్నారు మంచి ఫ్యామిలీ అయితే అని. అవును
అందుకే కదా మేము కూడా ఉంది, మేము చూస్తాంకా. ఇప్పుడు నుంచి చూస్తే టైం దొరుకుతుంది, చక్కగా అన్నీ చూసుకొని చేసుకోవచ్చు. నా మాట విను ప్రియ, మంచి సంబంధం వచ్చింది, అది వాళ్ళే అడిగారు. అయినా దీనికే ఓకే చెప్పు అని నేనేమనను, బట్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నువ్వు ఓకే చెప్పాల్సిందే. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత నీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు మంచి మ్యాచెస్ ఏవి దొరకకపోతే అప్పుడు అది నా డెసిషన్ ది కాన్సిక్వెన్స్ కదమ్మా, నేనే భరిస్తా. అలా చెప్పడం ఈజీ, కానీ అప్పుడు నువ్వు ఒక్కదానివే బాధపడవు, మేం కూడా పడతాం. అయినా ఒక ఫోటో చూడడానికి కూడా రెడీగా లేవా ప్రియా నువ్వు? అమ్మా జస్ట్ ఫోటో చూడు, నచ్చితే మాట్లాడొచ్చు. ఆ తర్వాత? ఇంకా అప్పుడు కూడా నచ్చితే కలవచ్చు. ఆ తర్వాత? ప్రియా అదే అమ్మా, నీకది జస్ట్ ఒక ఫోటో మాత్రమే, కానీ నాకు అదొక పెద్ద ప్రాసెస్ కి ఫస్ట్ స్టెప్. ప్రతి ఫస్ట్ స్టెప్ కి అంత భయపడితే లైఫ్ లో ముందుకెలా వెళ్తావు నువ్వు? కొన్ని ఫస్ట్ స్టెప్స్ తీసుకునే ముందు మనం ఆ డైరెక్షన్ లో వెళ్లాలనుకుంటున్నామా లేదా అని కూడా తెలుసుకోవాలి కదమ్మా. ఒకవైపు కరియర్ ప్లాన్, ఇంకోవైపు మ్యారేజ్ ప్లాన్, మధ్యలో జస్ట్ ఒక ఫోటో చూడు అని మొదలయ్యే నెగోసియేషన్. ప్రియా ఆ ఫోటో చూసిందో లేదో మనకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఇలా మొదలైన కాన్వర్సేషన్స్ అంత ఈజీగా ఎండ్ అవ్వవు. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత.

వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. వెల్కమ్ టు హలో రెయిన్బో కాల్స్ టైమ్. ఎప్పుడు కాల్ చేద్దామా అని మన వాళ్ళు కాల్స్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అయితే వెంటనే నేను మీకు కాల్స్ టాపిక్ చెప్పేస్తాను. సి, వీ లవ్ మూవీస్, స్పెషలీ మనకి సౌత్ ఇండియన్స్కి సినిమాలు అంటే చాలా ఇష్టం. బికాస్ సినిమాలు ఒక జనరేషన్ని షేప్ చేస్తాయి, ఒక ఆలోచన విధానాన్ని మారుస్తాయి, ఒక ట్రెండ్, ఒక ఫ్యాషన్ ట్రెండ్ని సృష్టిస్తాయి, అండ్ ఒక స్టైల్ని నేర్పిస్తుంది, ఒక కల్చర్ అండ్ డైలెక్ట్కి ఒక పెద్ద రెప్యుటేషన్ తీసుకొచ్చేస్తుంది, సేమ్ టైం ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొస్తుంది. అండ్ యు సీ దా, అది మన లైఫ్ మీద ఇచ్చే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. నిజంగా మనకి జీవితం అంటే తెలియని టైంలో సినిమాలు చూస్తూ, టీవీలో సినిమాలు చూస్తూ, థియేటర్లో సినిమాలు చూస్తూ పెరుగుతూ అందులోంచి వచ్చే ఎసెన్స్తోనే జీవితాన్ని నేర్చుకుంటాం కదా.

దట్స్ అ హ్యూజ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఐ షుడ్ సే. సో అయితే కొన్ని సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఉంటాయి, బట్ కొన్ని సినిమాలు అ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయన్నమాట. సో వాట్ ఈస్ దట్ వన్ మూవీ మీరు చూసిన సినిమాల్లో మీకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా, అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా? మరి ఆ సినిమా పేరు అండ్ అందులోని మెసేజ్ గురించి మాత్రం చెప్తే చాలు. సో వెంటనే కాల్ చేసి నాతో షేర్ చేసుకోండి. 0402323003030342182192179704715 ఆర్ ది నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ ఓవర్ 9140232348 22. టైమ్ ఫర్ సూపర్ డూపర్ హిట్ DC hangover number. Here we go.

0: మనకి సినిమాలు చాలా పెద్ద టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్, బట్ సేమ్ టైం సో మెనీ థింగ్స్ వీ లెర్న్ ఫ్రమ్ సినిమా. మరి కొన్ని కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, ఆ మంచి సినిమాలు ఏ మెసేజ్ ఇచ్చాయి మీకు, ఏ సినిమా మీకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది అనేసి ఈరోజు టాపిక్ మనం ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నా పేరు ధనరాజ్ మేడం, వరల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి.
0: ధనరాజ్ గారు, ఏ సినిమా మీకు చాలా నచ్చింది అండ్ అందులోని మెసేజ్ ఏంటి?
1: నాకు బాగా నచ్చింది మా చిన్నప్పుడు నా మీద ముద్ర వేసిన పిక్చర్ నిండు సంసారం.
0: నిండు సంసారం, ఓకే.
1: ఒక చెల్లె ఫుడ్ టైం ఉంటది, ఒక అన్న జూదగాడు ఉంటాడు.
0: ఓకే ఓకే.
1: అయితే ఆయన చాలా నీట్ గా ఉంటాడు. ఫస్ట్ పాటనే ఎవరికి తల వంచకు అని ఒక పాట తోటి మనిషి.
0: ఓకే ఓకే.
1: అంత నీట్ గా ఉండే ఒక మనిషి చరిత్ర అలా పెట్టాలి. నేను ఫాదర్
0: అయినం. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లైన్ కాస్త క్లియర్గా లేదు. అండ్ ఎస్, మన నెక్స్ట్ కాల్. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ప్రవళికాజీ, శ్రీనివాసరావు మలక్పేట.
0: శ్రీనివాస్ గారు, ఏ సినిమా మీకు బాగా నచ్చింది?
2: నాకు రంగమార్తాండ గారు.
0: ఓకే, రంగమార్తాండ
2: గారు, తర్వాత మేడం గారు బాగా బ్యూటిఫుల్ గా, అసలు దాంట్లో చూసిన వాళ్ళందరూ కూడా ఎంత బ్యూటిఫుల్ గా యాక్టింగ్ చేశారంటే ఈ కాంట్ ఇమాజిన్. అది కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అండ్ అందరూ చూడగలిగినటువంటి మంచి సినిమా అది నేను అనుకుంటా.
0: అందులోని మెసేజ్ చెప్పండి మీరు, ఆ సినిమా మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటి?
2: మంచిగా అంటే మెసేజ్ కూడా చాలా బాగా, అంటే నాటకాలలో ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అంటే నాటకాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనే దాని మీద కూడా బాగా వాళ్ళు చెప్పారు. కాబట్టి ప్రకాశ్ రాజ్ గారు బాగా బ్యూటిఫుల్ గా యాక్టింగ్ చేశారు. అలాగే మన మేడం గారు కూడా, కృష్ణ కూడా బాగా చేశారు. చాలా మంచిగా మంచి మెసేజ్ కూడా సొసైటీకి ఇచ్చినట్టే లెక్క నేను అనుకుంటున్నానమ్మా.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా గురించి చెప్పారు మాతో. హలో,
3: హలో,
0: హాయ్. హాయ్ తమ్ముడు బబ్లు, చెప్పు, ఏ సినిమా నీకు బాగా నచ్చింది, అందులోని మెసేజ్ ఏంటి?
3: నాకు కళ్యాణం యాక్ట్రెస్ ఒక 3D AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక 3D మూవీ, ఇంటెలిజెన్స్ మూవీ. ఏది ఇజమ్ సినిమా నచ్చింది. ఇజమ్ సినిమాలో నాకు ఏం నచ్చింది అంటే అంటే జర్నలిజం కి సంబంధించి అందులో ఏదైనా అంటే మనం న్యూస్ ఏదైనా పర్స్పెక్టివ్ చెప్పాలి, ఏదన్నా చెప్పి అది పీపుల్స్ కి రీచ్ అవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్. అది ఏది ఎలాంటి న్యూస్ అయినా అంటే చెడు చెడు వార్తలు పుట్టించకూడదు, మంచి మంచి.
0: ఎగ్జాక్ట్లీ,
3: స్పోర్ట్స్ అయినా ఎనీ న్యూస్ అయినా అది కరెస్పాండ్ సూపర్ న్యూస్ తో మంచి తో అది ఆ న్యూస్ అనేది షేర్ చేయాలి అని ఉన్నారు ఆ సినిమాలో, ఇజమ్ సినిమాలో.
0: వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మన ఎఫ్ఎం రెయిన్బో కాలర్స్ టైంలో వింటే మటుకు ఈ వారంలో చూడాల్సిన సినిమాలన్నీ మీ టుడూ లిస్ట్లో వచ్చేస్తాయి, బికాస్ చాలా మంచి మంచి సినిమాలు విత్ బ్యూటిఫుల్ మెసేజెస్ మన కాలర్స్ అయితే కాల్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం కానీ కొన్ని సినిమాలు అలా గుర్తుండిపోయి ఉంటాయి బికాస్ ఆఫ్ ద మెసేజ్ ఇట్ క్యారీడ్. ఓకే, సో మీకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిన, బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి అండ్ అది ఇచ్చిన మీకు మెసేజ్ ఏంటి, వై ఇట్ ఈస్ యువర్ ఫేవరెట్ సినిమా అండ్ వాట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ మెసేజ్ ఇట్ క్యారీడ్, దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి 0404-233-0030-233-4821-2-970-4715 ఆ నంబర్స్. ఇర్ముడి సినిమాలోంచి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్, హియర్ వి గో.

0: మంచి మంచి పాటలు, మంచి మంచి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండటం వల్ల మీకు బాగా గుర్తుండిపోయిన సినిమా ఏంటి అనేసి నేను అడుగుతున్నాను. మన నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు? హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: గట్టుబడి సుబ్బారాయుడు మాట్లాడుతున్నాను మేడం.
0: సుబ్బారాయుడు గారు, ఏ సినిమా చూశారు, ఏ సినిమా గురించి చెప్పబోతున్నారు?
1: బొమ్మరిల్లు మేడం.
0: బొమ్మరిల్లు? ఓహో, ఓకే.

0: ఆ సినిమాలో మంచి ఫ్యామిలీ మధ్యకు కల్మత్యం లేని అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి అందరితో కలగలిసి ఉండడము, అబ్బాయి వచ్చేసి ప్రత్యేకం లో ఎప్పుడు ఆ అమ్మాయిని ఆడతారము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మేడం.
1: ఓకే,
0: ఆ సినిమాల లాస్ట్ లో వచ్చేసి ఒక డైలాగ్ చెప్తారు మేడం, అసలు అది అన్ని మీరే చేశారు, అన్ని మీరే చేశారు, అంతా మీరే చేశారని మాట సిద్ధార్థ గారు అన్నాడు.
1: ఓకే ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీరే చేశారు అని గుర్తు చేశారు మీరు, కానీ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ బొమ్మరి లూయిస్. నిజంగా ప్రతి ఇళ్లలో జరిగే డ్రామా, బట్ సేమ్ టైం అన్ని తనకి నచ్చినట్టు జరగాలి అనుకునే నాన్న ఉన్నప్పుడు థింగ్స్ అలానే ఉంటాయన్నమాట. సమ్ టైమ్స్ ఫ్రీడమ్ కావాలి నాన్న అని అనుకునే అబ్బాయిలు ఉంటారు కదా. ఎస్, సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్ అవర్ నెక్స్ట్ కాలర్ ఇస్, హలో. బాగున్నామండి. ఎస్ ఎస్ ఎస్ బాగున్నాము. హలో,
2: చిరంజీవి గారు, స్టాలిన్
1: స్టాలిన్ సినిమా. ఓకే,
2: బహుశా ఎవరికి చెప్పక్కర్లేదు, ఒకరు ముగ్గురికి సహాయం చేయడం. ఆ ముగ్గురు పక్కన పెడితే అసలు సహాయం అనే మాట ఈ రోజుల్లో చేపెట్టి అర్జెంట్ గా వెళ్ళాలని లిస్ట్ అడగండి, చూసుకుండా వెళ్ళిపోతా ఉంటారు సమాధానం లేకుండా. అంటే ఎంత అవస్థలో ఉన్నాడు, ఏ పని మీద వెళ్తున్నాడు అని కనీసం చిన్న కర్తీసీ కూడా ఉంటుంది ఈ రోజుల్లో. కాబట్టి సహాయం అనేది ఏ సహాయం అయినా ఖచ్చితంగా మన చేతిలో ఉన్నది మాకైనా చేయాలి,
1: తీసుకోవాలి.
2: ఎవరైనా సహాయం, మన చిరంజీవి గారు చెప్పారంటే ఇంకా మహా పెద్ద వాక్యమే అది. ఖచ్చితంగా చేయవలసింది, పాటించవలసింది, సహాయం ఎవరు కోరినా కూడా చెయ్యాలి, మా సహాయమైనా చాలు. చాలా తక్కువ అయిపోయిన రోజుల్లో కాబట్టి ఇది ఖచ్చితంగా సినిమా ద్వారా అని చెప్పారు. ఆ సినిమా చూడకపోయినా ఎవరికైనా సహాయం ఖచ్చితంగా చేయాలి. దీంతో పాటు సిగ్గుతో చీచి
1: ఓకే, కానీ మీరు స్టోరీ కరెక్ట్ గా చెప్పారు, కానీ సినిమా పేరే రాంగ్ చెప్పారు. అది టాగూర్ సినిమాలో జనరల్ గా ముగ్గురికి హెల్ప్ చేయండి, మిగతా ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయండి అనేసి చెప్పే కాన్సెప్ట్ సచ్ అ వండర్ఫుల్ థింగ్ అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ యా, సచ్ అ నైస్ మూవీ. నిజంగా అలాంటి మెసేజెస్ మనకి మెగా స్టార్ లాంటి వాళ్ళు చెప్తే ఆబ్వియస్గా ఎవరైనా అలా ఫాలో అయిపోవాల్సిందే కదా. అందుకే అనమాట సినిమాలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మన ఫేవరెట్ స్టార్స్ అలాంటి మెసేజెస్ ఇస్తారు కాబట్టి మనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాల్. హలో, ఒక నిమిషం అయిపోయింది.
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు, చెప్పండి.
3: భద్రాచలం సినిమా.
1: భద్రాచలం, వావ్.
3: ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఓటు మీద అంగీకరించకుండా మళ్ళీ గెలుపు కూడా కట్టేవాళ్ళతే ప్రయత్నం చేస్తారో అలా మెసేజ్ ఉంది మేడం. మళ్ళీ
1: అదే ఒకటే జననం ఒకటే మరణం పాట
3: సంతోషిస్తాను.
1: ఎస్ ఎస్
3: మేడం, ఒక నిమిషం రిక్వెస్ట్ చేస్తాను మీతో. రేపు మా మన్మడు జశ్వంత్ రెడ్డి బర్త్డే ఉంది మేడం.
1: ఓకే,
3: నా అమ్మాయి కొడుకు అన్నమాట.
1: ఓకే,
3: ఒకవేళ బర్త్డే విషయం చెప్తే ధన్యవాదాలు తెలుపుకుంటాం.
1: జశ్వంత్ కి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఎఫ్ఎం రేన్బో అండ్ అందరి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. బ్యూటిఫుల్ సినిమాల గురించి చెప్తున్నారు. ఎస్, ఈరోజు మన టాపిక్ అదే. మరి మంచి సినిమాలు మనం చూస్తుంటే ఆ సినిమా ఎందుకు మనకు మంచిగా అనిపించింది, బికాస్ ఆఫ్ ద మెసేజ్ ఇట్ క్యారీడ్. సో అలాంటి ఏ సినిమా మీకు మంచి మెసేజ్ ఇచ్చింది మాతో ఈరోజు షేర్ చేసుకోండి. మేము అందరం కూడా ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేస్తాం. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ నంబర్. స్టే ట్యూన్ టు 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: యస్, ఈరోజు మంచి సినిమాల గురించి మాట్లాడుతున్నాము. మీకు ఏ సినిమా బాగా నచ్చింది అండ్ ఆ సినిమా క్యారీ చేసిన ఏ మెసేజ్ మీకు బాగా నచ్చింది అనేసి ఈరోజు అడుగుతున్నాము. అయితే అందులో భాగంగా ఇందాక మన కాలర్ స్టాలిన్ గురించి చెప్పారు, సో ఐ వాజ్ మిస్టేకెన్, నేను టాగర్ అనుకున్నాను. సో యూ ఆర్ రైట్ అండి, స్టాలిన్ ఇట్ ఈస్ ద మూవీ. మరి నెక్స్ట్ కాలర్ నాకు అనిల్ గారు కాల్ చేశారు. హలో,
1: హలో అండి.
0: హాయ్, చెప్పండి, ఏ సినిమా బాగా నచ్చింది మీకు?
1: అదే క్విక్ గా చెప్తాను, అంటే మూడు సినిమాలు యాక్చువల్ గా చెప్తాను. అంటే చాలా ఉన్నాయి మెసేజ్ ఇచ్చిన సినిమాలు, మీరు అంటే నచ్చినవి అంటే చాలా
0: అంటే ఈ
1: నచ్చినవి.
0: పరంగా మీరు బాగా సినిమాలు చూస్తారని మాత్రం నాకు అర్థమైంది.
1: పాత సినిమాలకు చాలా చూస్తానండి.
0: ఓకే,
1: సో ఫస్ట్ సినిమా వచ్చేసి మయూరి.
0: మయూరి, వావ్.
1: ఇంకా దాని గురించి స్టోరీ చెప్పక్కర్లేదు. ఇంకా అది లైవ్ కూడా, సినిమా కూడా కాదు, అది లైవ్, తనది లైఫ్.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఇన్స్పైరింగ్ అన్నమాట. అసలు అంటే కాళ్ళు రెండు విరిగినా కూడా అసలు సపోర్ట్ లేకుండా మోకాలికి పైన విరగడం చాలా కష్టం.
0: అవును,
1: అది నడవడమే కష్టం. అంటే తను అవి లెగ్స్ పెట్టుకుని ఇప్పటికీ తను సర్వే అవుతున్నారు.
0: రియల్ లైఫ్ ఎగ్జాంపుల్,
1: లైవ్ ఎగ్జాంపుల్ అండి, ఒకటి ఇన్స్పిరేషన్. నెక్స్ట్ వచ్చేసి దృశ్యం సినిమా అండి. దృశ్యం యాక్చువల్ గా అందరూ కమర్షియల్ ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ అని చూస్తారు, కానీ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది మెసేజ్ ఏంటంటే, యాక్చువల్ గా తను రోజు టీవీ చూస్తాడు కదా, ఆ టీవీలో సినిమాలు చూస్తే దాన్ని వాడుకుంటాడు అనమాట తన లైఫ్ లోకి.
0: ఓకే,
1: ఏదో టైం పాస్ కోసం అనుకుంటాం కానీ టైం పాస్ కాకుండా దాన్ని లైఫ్ లో వాడుకుని ఆ దృశ్యంతోనే తను తన ఫ్యామిలీని కాపాడతాడనమాట. అలాగే జాతి రత్నాల్లో కూడా అందరూ కామెడీ సినిమా అనుకుంటారు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందులో కూడా మెసేజ్ ఉంది. ఎలా అంటే తను హీరో అసలు అంటే అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుంటాడు కదా కేసులో, పోలీస్ కేసులో. సో దాన్ని తప్పించుకోవడానికి ఎంత సమయ స్ఫూర్తిగా దాన్ని టాపిక్ ని డైవర్ట్ చేసేసి ఎస్కేప్ అవుతాడు. యాక్చువల్ గా తనకి వాదించడం తెలీదు, లాయర్ కాదు, ఏది తెలీదు. దాన్ని జనాలని మొత్తం మెస్పరైజ్ చేసేసి టాపిక్ ఎస్కేప్ అవుతాడు. గ్రేట్నెస్ అయిందంటే యాక్చువల్ గా కామెడీ అనిపిస్తుంది కానీ లాస్ట్ లో అది చాలా బాగా నచ్చింది నాకు.
0: ఆ సమయ స్ఫూర్తే కాపాడుతుంది కాబట్టి అది, దట్స్ అ లైఫ్ స్కిల్.
1: లైఫ్ అనమాట సమయ స్ఫూర్తి అంటే, ప్రాబ్లం వచ్చిందని దాన్ని ఫేస్ చేయడం అని కాకుండా దాని నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేది అంటే కామన్ సెన్స్ అంతే. ఇంకా దానికి సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
0: ఎగ్జాక్ట్లీ,
1: జస్ట్ సమయ స్ఫూర్తి అండ్ ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేది, ఇది ఉంటే చాలండి.
0: వెరీ నైస్, చాలా మంచి సినిమాల గురించి మెన్షన్ చేశారు. అండ్ యా, త్రిషం సినిమాలో ఆయన అబ్జర్వ్ చేసి చాలా ఇంప్లిమెంట్ చేస్తారు అలా అని. సినిమాలో కనిపించే అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని మనం రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయకూడదు, బట్ స్టిల్ యూ హ్యావ్ మెన్షన్డ్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ మనకి మయూరి సినిమా. వాట్ ఆర్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ షేర్స్ సుధా గారు. సో లైఫ్ మనకి చాలా చాలా చాలా స్ట్రగుల్స్ ఇచ్చినా కానీ హౌ టు కమ్ అప్ విత్ దట్ విల్ పవర్ స్పిరిట్, దట్ పాజిటివ్ స్పిరిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ అ వండర్ఫుల్ మూవీస్ కదా. ఇలాంటి సినిమాలు నిజంగా మనకి పక్కన నిల్చొని చెప్పేవాళ్ళు లేనప్పుడు ఇలాంటి సినిమాలే మనకి చాలా చాలా మోటివేషన్స్ ఇస్తా ఉంటాయి అన్నమాట. సో లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాల్. హలో,
2: హలో,
0: నమస్తే.
2: నమః.
0: హలో
2: గారు,
0: చెప్పండి.
2: నా పేరు
0: కౌసల్య గారు, చెప్పండి, ఏ సినిమా పేరు చెప్పబోతున్నారు?
2: నేనా?
0: మీరే.
2: పక్కింటి పెళ్ళాం, ఎదురింటి మూడు.
0: ఎదురింటి మూడు, పక్కింటి పెళ్ళామా? ఓకే,
2: రాజేంద్ర ప్రసాద్ గారు పిక్చర్ అది.
0: అవును, తెలుసు.
2: రాజేంద్ర ప్రసాద్ గారు పిసి పుట్టుతనం పడి

0: అలా ఉండమని చెప్తున్నారా మీరు?
1: ఉండద్దు అని చెప్తున్నారు.
0: అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఎస్ ఎస్,
1: పొదుపు అవసరమే, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి అంతే తప్ప అవసరం.

0: పట్టొద్దు. మూడు పాయింట్లు ఉన్నాయి ఆ పొదుపులో. ఒకటి అవసరం, రెండు అత్యవసరం, రెండు అనవసరం.
1: అబ్బా ఏం చెప్పానండి, నోట్ చేసుకుంటున్నాం పాయింట్స్ అన్ని.
0: ఇప్పుడు అవసరం అంటే మన అవసరం తప్పదు, అత్యవసరం అంటే ఎమర్జెన్సీ అన్నమాట మనకి. అనవసరం అంటే అనవసరంగా కొన్ని ఇంట్లో ఉన్నా కూడా కొన్ని పడేసుకుని పాతవి పడేసుకుని కొత్తవి కొనుక్కుని అది అనవసరపు ఖర్చే కదా.
1: 100% మీరు ఏం చెప్పారో, చాలా మంచి సినిమా అండ్ అందులోంచి వచ్చిన బ్యూటిఫుల్ మెసేజ్ చాలా క్యారీ చేశారు. గుర్తుపెట్టుకొని మాకు కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. నిజంగా అనవసరమైన ఖర్చులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇలాంటి సినిమా ఖచ్చితంగా అవసరం. అండ్ అస్సలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారండి బాబు, అసలు మినిమం టు మినిమం చిన్న చిన్న థింగ్స్కి కూడా పెద్దగా ఆలోచన చేస్తారు. యూ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ, ఐ షుడ్ సే. అండ్ మై నెక్స్ట్ నెక్స్ట్ కాలర్, హలో, హాయ్,
2: శుభ సాయంత్రం మేడం గారు, బాగున్నారా?
1: బాగున్నామండి,
2: చెప్పండి మేడం, టాపిక్ ఏముంది మేడం?
1: మీరు ఏ సినిమా మీకు బాగా నచ్చింది, అందులోని ఏ మెసేజ్ మీకు బాగా నచ్చింది?
2: ఓకే మేడం, ఆన్లైన్ మేడం,
1: అందరూ వింటున్నారు
2: మేడం, కేరమే సుస్మాన్ మేడం. నాకు మేఘ మనసుల మూవీ చాలా బాగా నచ్చింది మేడం, ఎందుకంటే అప్పుడు నేను చిన్నవాడిని, అప్పుడు నాకు 8 ఇయర్స్ అట్లా అన్నమాట.
1: అందులో ఉన్న మెసేజ్ ఏంటి, ఆ సినిమాలోని మెసేజ్?
2: అది ఏంటంటే, ఏదైనా జరిగిపోయిందంటే అది ఎప్పుడు దాన్నే తలుచుకొని తలుచుకొని బాధపడుకుంటే దాని మీద తీసేసి వేరే దాని మీద మాట వాళ్ళని చేసేసి ఆ బాధ పడవద్దని చెప్పి ఆ పాటలో ఉంటుంది అనమాట.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, 7:46:20 ఆన్ ది డాట్ నాకు చాలా మంది మెసేజెస్ కూడా చేశారు ఫర్ దిస్ కాలర్స్ టాపిక్. మరి అవేంటో నేను చెప్తాను, మీరు మాత్రం మంచి పాటలు అండ్ మంచి పాటలు వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. అండ్ దిస్ ఇస్ మీ ఆర్జీ ప్రవళిక విత్ యూ.

0: ఆల్ రైట్, మన నెక్స్ట్ కాలర్ ఏ సినిమా గురించి చెప్తారో విందాం. హలో
1: హలో
0: హలో
1: హలో అమ్మా,
0: రమణయ్య గారు, చెప్పండి ఏ సినిమా మీకు బాగా నచ్చింది, అందులోని మెసేజ్.
1: నాకు మెసేజ్ ఏమంటే, మానవుడు దానవుడిలో పగ ప్రతీకారంతో ఏమి సాధించలేము, కాబట్టి ప్రేమతో మంచితనముతో దాన్ని వాళ్ళని కూడా పరివర్తన తీసుకురావాలనేది మెసేజ్ నాకు బాగా నచ్చింది.
0: సూపర్, చాలా బాగుంది సినిమా, మంచి సినిమా గురించి చెప్పారు. మన నెక్స్ట్ కాల్. హలో,
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే మమకా భాస్కర్ గారు, చెప్పండి.
2: బాగున్నారా?
0: ఎస్ ఎస్, మీరు?
2: ఎన్ని సినిమాలు అంటే కొన్నిట్లో మాత్రం ఉన్నాయండి. అయితే మయూరి ఇందాక చెప్పారు కదా, అలా నాట్ ఒక స్వీట్ మెమరీస్,
0: నాట్ ఒక స్వీట్ మెమరీస్. ఎస్ ఎస్,
2: ఆ ఒక్క పాటతోనే ఎంతో నేర్చుకోవచ్చండి.
0: చాలా చాలా, ఎస్ ఎస్, చాలా ఇన్స్పైరింగ్
2: ఇన్స్పైరింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం పారాఒలింపిక్స్ చూస్తాం, అన్ని బాగున్న వాళ్ళు ఆడడం వేరు, అలా ఉండి డిజేబుల్డ్ వాళ్ళు ఆడుతుంటే, వాళ్ళు గెలుస్తుంటే ఎంత వేరే అందరిని చూసి నేర్చుకోవాలండి.
0: 100%. చాలా మంచి సినిమా గురించి చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో.
3: అందమైన నృత్యానికి అందమైనది, ఆనందకరమైనది, ఆహ్లాదకరమైన సంధ్యావందనం.
0: బాబా బాబా బాబా, ఇంత అందమైన సంధ్యావందనం ఏం చేసుకోవాలి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ నోట్. అండ్ ప్లీజ్ టెల్ మీ ద బ్యూటిఫుల్ సినిమా యూ హ్యావ్ వాచ్డ్.
3: అది కాదండి, ఒక్క సినిమా కోసం చెప్పమంటే తక్కువ సినిమాలు బాగాలేవా అని చెప్పేసి మానవులతో అనిపిస్తురా?
0: అంటే బాగాలేవని కాదు, ఇవి ఇంకా బాగున్నాయి అనేసి.
3: లేదండి, అన్ని సినిమాలు బాగున్నాయి, అందరు డైరెక్టర్లు
0: అంతేనా,
3: మంచి సూచనలే ఇచ్చిర్రు. ఇంకోటి ఏంటంటే, మీ మీ రాంగ్ ని మీరు కరెక్ట్ చేసుకున్నారు, నేను కరెక్ట్ చేద్దాం అనుకున్నాను. స్టాలిన్ జాగాల ఠాగూర్ ని అన్నారు, మళ్ళీ స్టాలిన్ కి వచ్చేసి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి.
0: పోనీలే, అయితే మీరు మొదటి నుంచి కార్యక్రమాన్ని వింటున్నారా అనే అర్థమైంది. ఇప్పుడైతే నాకు మ్యాటర్ లోకి రండి, ఏ సినిమా మీకు చాలా నచ్చింది, అందులోని మెసేజ్ ఏంటి?
3: మ్యాటర్ అంటే ఇప్పుడు చెప్పాలంటే, రుద్రవీణలో దురాలవాట్లు అని మానేసుకుంటే తనను తను బాగా చేసుకోవడమే కాదు, కుటుంబాన్ని బాగా చేసుకోవడము, మళ్ళా తద్వారా జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని బాగా చేసినట్టు.
0: ఎగ్జాక్ట్లీ.
3: అయితే అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో సమయం మన చేతిలో ఉండదు, ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటది అని ఒక సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్, అది బాగుంది. ఎప్పుడైనా ప్రేమని మనం పంచడమే నేర్చుకోవాలని, తెంచడం అనేది అలవాటు
0: చేసుకోవాలి
3: అని చెప్పాడు. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఛాలెంజ్ లో తన పట్టుదలతోటి ఏదన్నా సాధించవచ్చు అనే పట్టుదల ఉంటే ఆకాశాన్ని కూడా చేరుకోవచ్చు, చంద్రుని పైన కూడా నివాసం ఉండొచ్చు అనేది నిరూపించాడు.
0: సూపర్బ్, సూపర్బ్ అండి. నిజంగా చాలా మంచి మంచి సినిమాలు మీరందరూ చూసారు అని మాత్రం ఈరోజు హెన్స్ ప్రొవైడ్, బికాజ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 45 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక లిస్ట్, చాలా మంచి లిస్ట్ మనకి విన్నాము, మనకి తెలిసింది, తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు చూడాలి అన్న ఆతృత అయితే మీరు పెంచారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చూస్తే మన టైం పరిగెడుతూనే ఉంది టువర్డ్స్ తెలంగాణ, ఇట్స్ ఆల్రెడీ 7:54 అవుతుంది మనకి. అయితే మంచి సినిమాలు ఎప్పుడు చూస్తూ ఉండాలండి. యాక్చువల్లీ చాలామంది నాకు సినిమాలు చూసే టైం ఉండదు అండ్ సినిమాలు చూసే అలవాటు లేదు అని అనేవాళ్ళు, నిజంగా మీరు మోటివేట్ అవ్వడానికి మిగతా ఇంకేం కారణాలు ఉంటాయో నాకు అడగాలనిపిస్తుంది. బట్ యునో, you have a biggest motivating factor at your home, at your fingertips, those are cinema. Yes, manchi manchi cinemalu untai, and of course social maniki chaala influence chese cinemalu untai, chaala neerpinche cinemalu untai, and we grow watching those cinemas. Nijinga chinappu nunchi meeku chiranjeevi chustu peragaam anese ane పిల్లలు ఉన్నారు, జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అంతే కదా. సో వీ వాచ్ దెమ్ ఒక రోల్ మోడల్ లాగా చేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చెప్పే

0: మెసేజెస్ అంత అంత బాగుంటాయి, అంత రియలిస్టిక్గా ఉంటాయి కూడా. సో అలా రాసే కథలు రాసే డైరెక్టర్కి రైటర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ అలాంటి సినిమాలు చేసినందుకు, అలాంటి స్టార్స్ యాక్ట్ చేశారు, అలాంటి స్టార్స్ చెప్పినందుకు అది మన మైండ్లోకి అలా దూసుకెళ్ళిపోయాయన్నమాట అలాంటి మెసేజెస్. సో అలాంటి మంచి సినిమా రుద్రవీణ డెఫినెట్లీ ఈ సినిమాలోంచి ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. రెయిన్బో స్పెషల్ ఎవర్గ్రీన్ నంబర్, హియర్ వి గో.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్గ్రీన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పాలని, యుద్దాల ద్వారా సమస్యలు తీరవని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. దేశంలో తగినంత ఉల్లి నిల్వలు ఉన్నాయని, ధరలను అదుపు చేయడానికి కాందా ఎక్స్ప్రెస్ రోడ్డు రవాణా ద్వారా బఫర్ స్టాక్ ను విడుదల చేయడం ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలిపింది. విక్రయాలను 19 నగరాలకు విస్తరించి ఉల్లి లభ్యతను పెంచేందుకు 30కి పైగా ట్రక్కులను పంపించినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్కెట్లో నిల్వలను అరికట్టి సరసమైన ధరలకు చక్కెర లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చక్కెర వ్యాపారుల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా నవంబర్ నెలాఖరు వరకు ఈ కొత్త నిబంధన అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట వ్యాప్తంగా 92,88,112 నోటీసులు జనరేట్ అయ్యాయని, వీటిలో ఇప్పటివరకు 31,74,952 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మిగతా వారికి దశల వారీగా నోటీసులిచ్చి విచారణ చేస్తామన్నారు. ఇప్పటివరకు 1,94,737 మంది ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తమ అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెబుతూ కాంగ్రెస్ సాగిస్తున్న అప్రజాస్వామిక నియంతృత్వ పాలనను ఖండించారు. తమ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని డీజీపీకి బీజేపీ నేతలు పాయల్ శంకర్, కళ్యాణ్ నాయక్, తాడూరి శ్రీనివాస్, రవికుమార్ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీఎంఈ డ్రైవ్ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని ప్రకటించారు. ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 4,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని తెలిపారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాల పోర్టల్ సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు సీటు రాని పాత అభ్యర్థులు సవరణలు చేసుకోవచ్చని, సెప్టెంబర్ 7 ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి 8 ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అండి మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం బ్రెయిన్ బాగుంది, పాటలు వినేస్తారా?
3: 101.9 When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio. 101.9.

Oh yes, welcome to Telanganam, the special show about our tradition, Telangana. ఎస్, మరి తెలంగాణకి సంబంధించిన బోల్డని విశేషాలు ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడుకుంటాం కదా. ఎస్, మరి మనం ఈరోజు బ్యూటీ ఆఫ్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంటే ఈ సెప్టెంబర్ నెల వచ్చేసింది మనకి, ఈ టైంలో ఉన్న వెదర్ కండిషన్ చాలా స్పెషల్గా ఉంటుంది. అక్కడ చాలా చల్లగా ఉంటుంది, సేమ్ టైం అట్ ది సేమ్ టైం అప్పుడప్పుడు పడే వానలు, చాలా బ్యూటిఫుల్ వెదర్. అండ్ ఎక్కడ చూసినా కానీ ఇఫ్ యు గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ ఇన్ ఎనీ రీజియన్ ఆఫ్ తెలంగాణ, మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది కదా. ఇఫ్ ఇట్ ఆల్ యూర్ ట్రావెలింగ్ ఆన్ అ హైవే, మంచి గ్రీనరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అదే ఒక మంచి నేచర్ స్పాట్కి వెళ్తే అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ దాట్ రైట్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ యు నీడ్ టు ట్రావెల్ అండ్ సీ ఆల్ దీస్ ప్లేసెస్ అన్నమాట. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళే అవసరమే లేదు, మన తెలంగాణలో ఈ వెదర్లో చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ గురించి నేను చెప్పబోతున్నాను. మరి చక్కగా వినండి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ అవన్నీ మన తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి చాలా క్విక్ ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్, సో స్టే ట్యూన్ టు 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక.

బ్యూటిఫుల్ పాటలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎస్, వెరీ సెప్టెంబర్ ఇస్ సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ వెదర్, ఒక మంచి ట్రాన్సిషన్ పీరియడ్ కూడా. మనకి రెయినీ సీజన్ నుంచి మెల్లిగా మెల్లిగా అలా చలికాలంలోకి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కదా. పంకాలు కొంచెం లో చేసేసాము, లైక్ ఆల్రెడీ వీఆర్ జస్ట్ రన్నింగ్ ఇట్ ఆన్ 2 నంబర్ లైక్ దాట్ కదా. సో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్, మనకి చాలా చాలా వర్షాలు చూసాము, అప్పుడప్పుడు అలా మిస్ట్ చిన్న డ్రిజ్లింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. అలాంటి చిన్న డ్రిజ్లింగ్ మన హైదరాబాద్లోనే ఇంత బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తే, ఇమాజిన్ ఇఫ్ వీఆర్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ గ్రీనరీ స్పాట్, ఒక మంచి అడవిలో ఉన్నా కానీ ఒక మంచి గ్రీనరీ స్పాట్లో ఉన్నప్పుడు అలాంటి తుంపర్లు, వా ఇది కదా లైఫ్ అంటే అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈ టైంలో ఖచ్చితంగా మీరు కాస్త టైం కేటాయించి ట్రిప్స్కి వెళ్ళాలి, ఇలాంటి ప్లేసెస్ చూడాలి. బికాజ్ ఇలాంటి ప్లేసెస్ ఈ వెదర్లోనే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అందులో మనకి భద్రాచలం, పర్ణశాల, అక్కడైతే ఏదైతే గోదావరి అందాలు ఉన్నాయో, మనకి కొండలు, ఎంత బ్యూటిఫుల్ వ్యూ నిజంగా చెప్పాలంటే. అలా పుణ్యక్షేత్రంలో మనకి రాములవారి దర్శనం చేసేసుకోవచ్చు, సేమ్ టైం గోదావరి అందాలని మనం చూడొచ్చు, ఎంత బాగుంటుందో. అయితే పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ప్రకృతి మధ్యలో ఒక సైలెంట్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ ప్లేస్కి వెళ్ళాలి. అండ్ స్పెషలీ ఇన్ సెప్టెంబర్ వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ టైం ఈ పర్ణశాల దగ్గర వెళ్తుండగా మనం చూసే ఆ గోదావరి బోట్ రైడింగ్, ఇదంతా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ దిస్ ఇస్ వెరీ నియర్ టు అస్, మన తెలంగాణలోనే ఉంది కాబట్టి ఈజీగా ఒక షార్ట్ ట్రిప్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ యు నో లక్నవరం ఇంకా మేడారం అడవులు, ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అడ్వెంచర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దట్టమైన అడవులు, అందమైన సరస్సు, అడ్వెంచర్ ఎవరి అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పచ్చు. అయితే ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు ఈ వర్షాకాలంలో ఫుల్గా నిండి ఉంటుందన్నమాట. మరి అక్కడ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చాలా అందరికీ ఇష్టం, అండ్ ఇట్ ఈస్ చాలా చాలా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదొక మంచి ఫోటోషూట్ స్పాట్ కూడా, బట్ సేమ్ టైం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇక్కడ చుట్టూ కొండలు, నీటి మధ్యలో చిన్న చిన్న దీవులు ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ కెమెరా జెనిక్ మంచి ఫోటోషూట్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటుంది ఇక్కడ. బట్ అలానే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. అండ్ యు సీ కైలాసగిరి ఏదైతే కామారెడ్డి ఇంకా కొండాపూర్ దగ్గర ఉంది, అంటే ఇవి ఆల్మోస్ట్ హిడెన్ జెమ్స్ అని చెప్పచ్చు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఎక్కువ జనం లేని ప్రశాంతమైన ప్రదేశం ఇది, సైలెంట్ వీకెండ్ గెట్వే, చాలా దగ్గర కూడా, మనకి జస్ట్ మన మేడ్చల్ హైవే ఎక్కేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతాం. సో మనకి సిటీకి మరీ దూరంగా వెళ్ళే ఓపిక లేకపోతే ఇలాంటి చాలా క్విక్ ట్రిప్కి కైలాసగిరి, విచ్ ఇస్ నియర్ టు కామారెడ్డి, ఈ మెదక్ వైపు ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీస్ మనం ట్రై చేయొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చాలా మంచి గ్రీనరీ ఉంటుంది కాబట్టి అసలు ఒక్కసారి చూస్తే, ఈ రెయినీ సీజన్ తర్వాత ఏదైతే మనం ఈ హైవే పైన వెళ్తూ ఉంటే మంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో రీసెంట్లీ ఈవెన్ ఐ హ్యాడ్ మై లాంగ్ డ్రైవ్ టు సమ్ నియరెస్ట్ స్పాట్, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ట్రెక్కింగ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈ కొండాపూర్ అండ్ కైలాసగిరి ఏదైతే కామారెడ్డి దగ్గర ఉన్నాయో. సో దిస్ ఇస్ అ బెస్ట్ స్పాట్ ఫర్ వీకెండ్ గెట్ అవే. సో నేను మీకు అన్ని ఆప్షన్స్ చాలా ఈజీగా, మీరు ఈజీగా వీకెండ్స్లో ప్లాన్ చేసుకునేలాగా, బికాస్ ఎలాగో మనకి ఒక లాంగ్ వీకెండ్ లాగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ చూస్తే, క్యాలెండర్ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది విత్ సమ్ హాలిడేస్. సో వై కాంట్ వీ ప్లాన్ సమ్ గెట్ అవేస్ విత్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్? సో అలాంటి ఆప్షన్స్ నేను మీకు ఇస్తున్నాను. సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇట్స్ ఎన్ అవర్ డియర్ తెలంగాణ అన్నమాట. సో ఇంకా బోల్డ్ని ఆప్షన్స్ ఉన్నాయి.

నేను చెప్తా, మీరు మాత్రం వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. స్టే ట్యూన్. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. హియర్ వి గో.

0: FM Rainbow 101.9, musically yours.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్పెషలీ రెయినీ సీజన్ తర్వాత ఆ బ్యూటిఫుల్ వెదర్తో పాటు ఆ వాటర్ఫాల్స్ చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది కదా. మరి వాటర్ఫాల్స్ కోసం ఎక్కడో వెళ్ళే అవసరమే లేదు, మనకి కుంతాల వాటర్ఫాల్స్ ఉన్నాయి. ఎస్, తెలంగాణలోని అతిపెద్ద జలపాతం ఇదే. మరి సెప్టెంబర్ వర్షాలకి దట్టమైన అడవుల మధ్య ఈ ఫాలింగ్ రోరింగ్ వ్యూ ఎంత ప్యూర్ మ్యాజికల్గా అనిపిస్తుందంటే, మనకి కుంతాల వాటర్ఫాల్ మనకి మన తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వాటర్ఫాల్ అడ్వెంచర్ కోసం అయితే వెళ్ళాలి అంటే ఆదిలాబాద్లోని కుంతాల వాటర్ఫాల్కి వెళ్ళాలి. అండ్ అంతేకాదు, మనకి ఎత్తిపోతల వాటర్ఫాల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ అలానే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు. అసలు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చాలామంది వెయిట్ చేస్తారు కదా. అండ్ దాట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఈ వర్షాకాలంలోనే. ఎస్, మరి ఇక అక్కడికి దగ్గరలోనే ఉన్న ఎత్తిపోతల జలపాతం మరి పరిగెత్తుకుంటూ వచ్చి దూకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ జలపాతం చూస్తుంటే. సో ఈ రెండు చాలా చాలా చాలా మంచి నేచర్ స్పాట్స్ అని చెప్పచ్చు మనకి చాలా దగ్గరలో. అండ్ అంతేకాదు, అనంతగిరి హిల్స్ ఇస్ ఆల్వేస్ జస్ట్ ఓ సింగిల్ డ్రైవ్ అవే, అంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ డ్రైవ్ ఫ్రమ్ హైదరాబాద్. జస్ట్ ఒక అలా ఓఆర్ఆర్ ఎక్కేసి అలా పక్క నుంచి మనం వెళ్ళిపోతే వికారాబాద్ ఇస్ వెరీ వెరీ నియర్ బై. అండ్ అందమైన అడవులు చాలా దగ్గరలో, మన హైదరాబాద్కి చాలా దగ్గరలో. అండ్ ఆల్మోస్ట్ హ్యాంగింగ్ క్లౌడ్స్ లాగా అనిపిస్తాయి ఇక్కడికి వెళ్తే, బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ అది ఈ సీజన్లోనే ఉంటుందన్నమాట. బికాజ్ అప్పుడప్పుడు క్లౌడీగా అవుతున్నప్పుడు చాలా రొమాంటిక్గా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ యు సీ ఆ పొగమంచు, ఇదంతా మనం ఈ టైంలోనే ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం. అండ్ అఫ్కోర్స్ గోయింగ్ ఫార్వర్డ్ నవంబర్ డిసెంబర్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ రెయిన్ని యూ కాంట్ ఎక్స్పీరియన్స్ దాట్ ఇన్ నవంబర్ డిసెంబర్. సో కొంచెం కొంచెం రెయిన్, కొంచెం కొంచెం క్లౌడీ. అండ్ నిజంగా అలా హ్యాంగింగ్ క్లౌడ్స్ని మనం ముట్టుకోవచ్చు అన్నంత దూరంలో ఉంటాయేమో అన్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దట్ హిల్ స్టేషన్ వైబ్స్, మన అనంతగిరి హిల్స్ ఇట్స్ రియలీ రియలీ వెరీ నియర్ బై టు అస్. మరి దాన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు యాజ్ ఐ టోల్డ్. అండ్ అంతేకాదు, మన వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ బికాస్ ఇది ఈ టైంలో చాలా చల్లగా ఉంటుంది. వరంగల్ అంటే చాలా వేడిగా అనిపిస్తుంది కదా మనకి జనరల్గా సమ్మర్ టైంలో. సో ఈ టైంలో డ్రైవ్ టైం వరంగల్కి చాలా బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్తే మనకి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి, మంచి హెరిటేజ్ స్పాట్ ఇది, మనకి యునెస్కో గుర్తింపు ఇచ్చిన రామప్ప ఆలయం మనం చూడొచ్చు. అండ్ ఆ శిల్పకళని చూస్తూ మైమరచిపోవచ్చు, నిజంగా టైం ట్రావెల్ చేసేయచ్చు అనమాట. ఎస్, అండ్ అంతేకాదు, వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ తెలంగాణ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

శ్రీశైలం వెళ్లే దారిలో దట్టమైన నల్లమల అడవుల మధ్య దాగున్న హిడెన్ జెమ్ మల్లెల తీరం. ఎస్, కొండల మధ్య నుంచి దాదాపు

150 అడుగుల ఎత్తు నుండి పడే నీటి ధారలు చూస్తుంటే అస్సలు వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎస్, అండ్ అంతేకాదు, నాగర్ కర్నూల్లో సోమిశిలా రిజర్వాయర్, మరి కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ ప్లేస్ సెప్టెంబర్లో నెక్స్ట్ లెవెల్ ప్రశాంతంగా మనకి అనిపిస్తుంది. మరి ఇక్కడుండే బ్యాక్ వాటర్స్ కావచ్చు, లేకపోతే చుట్టూ కొండలు, అండ్ సాయంత్రం వేళ బోటింగ్, అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ పర్ఫెక్ట్ పీస్ఫుల్ వీకెండ్ ట్రిప్ అని చెప్పచ్చు. అండ్ అలానే మనకి ఆదిలాబాద్లోనే గాయత్రి అండ్ కనకాయ జలపాతాలు ఉన్నాయంట. మరి కుంటాల, పోచారం ఇవన్నిటి తర్వాత అడవి లోపలికి చిన్న ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ వాటర్ఫాల్స్ మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ టోటల్గా ఫారెస్ట్ బ్యూటీ అండ్ ఆ వాటర్ఫాల్ బ్యూటీని కంప్లీట్గా మనకి చాలా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేస్తుంది. ఎస్, అండ్ అలా మనం చూస్తూ వెళ్తే మనకి మెదక్లో కూడా చాలా మంచి మంచి గ్రీనరీ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ప్రకృతి దృశ్యాలు మనకు చాలా కనిపిస్తాయి ఈ మెదక్ కోట దగ్గర. అండ్ అంతేకాదు, మనకి కరీంనగర్ ఇంకా పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఈ వర్షాకాలం తర్వాత ఒక పచ్చటి తివాచి పరిచినట్లుగా మనకి మైదానాలన్నీ కనిపిస్తాయంట. సో అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ సెప్టెంబర్, ఎందుకంటే మనకి జూలై ఆగస్ట్లో చాలా చక్కగా వర్షాలు పడిన తర్వాత ఇంకా ఇప్పుడు కాస్త వర్షాలు కాస్త మెల్లిగా తగ్గుముఖం పట్టాయి కాబట్టి అలా లైట్ డ్రిస్లింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఇలా గ్రీనరీ కొంచెం క్లౌడీ ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మీకైతే వీకెండ్ ప్లాన్ చేసుకోవాల్సిన ప్లేసెస్ అన్నీ నేను చెప్పేశాను. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్ యోర్ పార్ట్, యూ హ్యావ్ టు ప్లాన్ అ బ్యూటిఫుల్ వీకెండ్. సో సెప్టెంబర్ నెల లో చాలా మంచి హాలిడేస్ కూడా ఉన్నాయి, చాలా మంచి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్. సో హ్యాపీగా ట్రావెల్ చేసినట్టు ఉంటుంది టుగెదర్, అండ్ యూ కెన్ సెలబ్రేట్ ద టైమ్స్ విత్ యువర్ ఫ్యామిలీ, బికాస్ అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చేసి చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిఫ్రెష్మెంట్ కూడా మనకు కూడా. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ట్రావెలికా.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ఆల్ రైట్, 9 క్రాస్ అయిపోయింది. అండ్ ఎస్, మీరందరూ డిన్నర్ చేసేసారా? యాజ్ యూజువల్గా ఎప్పుడు ప్రభులిక రిమైండ్ చేస్తూనే ఉంటుంది కదా, ఎర్లీ డిన్నర్ ఈజ్ ద బ్లెస్సింగ్ అండ్ దాట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ యువర్ బాడీ అండ్ దాట్ గివ్స్ యూ బెటర్ హెల్త్. సో డిన్నర్ ఏదైతే ప్రాపర్గా ఉంటుందో, ప్రాపర్ టైంకి ఉంటుందో, దట్ విల్ హీల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. సో మార్నింగ్ మీరు చాలా యాక్టివ్ మోడ్లో ఉంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్, లంచ్ కొంచెం అటు ఇటుగా ఏం తిన్నా కానీ నైట్ మీరు తినేది మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తుంది అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఆల్ 7 o'clock కల్లా ర్యాప్ అప్ చేసేస్తే దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ గోస్ బియాండ్ దాట్ దెన్ ది కౌంట్ డౌన్ స్టార్ట్స్ అనమాట. మీరు ఏ కొంచెం ఎక్కువగా క్యాలరీస్ తీసుకున్నా కానీ, ఏ కొంచెం జంక్ తీసుకున్నా కానీ, చక్కగా అలా బాడీలో కూర్చుండిపోతుందన్నమాట. ఇట్ విల్ ప్రాపర్ ఎఫెక్ట్ చూపించేస్తుంది. సో యాజ్ యూజువల్గా ఎప్పుడు రిమైండ్ చేసినట్టు, 9 లోపు డిన్నర్ చేసిన వాళ్ళందరూ చాలా చాలా గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. కానీ 9 తర్వాత అంటే ఏం చేస్తాం, మా లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేసి అనుకుంటే వీలైనంతగా తొందరగా తినేసేయండి. ఇఫ్ ఇట్ ఆల్ అట్లీస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఏదైనా సలాడ్ లాంటిది, ఏదైనా లైట్ ఫుడ్ లాంటిది తీసుకోండి, బట్ అంతే కానీ నాట్ బియాండ్ 9 or 9:30 or 10 o'clock. బాగానే చెప్తామమ్మా ప్రభులిక అనేసి అనుకుంటారు కానీ, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, బికాజ్ చాలామంది ఎంత వర్కౌట్స్ చేసినా కానీ, ఎన్ని నియమాలు పాటించినా కానీ, టైం ప్యాటర్న్స్ అట్ ఫుడ్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా తేడా వచ్చేస్తుంది అన్నమాట. సో అందులో భాగంగానే మనకి ఫుడ్ గురించి అనగానే చాలా ప్యూరిటీ చెక్స్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో పనీర్ తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది, వెజిటబుల్స్ ఏదైనా హైబ్రిడ్ వెరైటీస్ తీసుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది, బికాజ్ ద డోసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ దే యూజ్, ద డోసేజ్ ఆఫ్ అడల్ట్రేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్. అసలు తెలుస్తుంటేనే ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ పోతుంది దేవుడా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే మంచిగా ఆర్గానిక్ మీద డిపెండ్ అవ్వాలని ఉంది, కానీ ఆర్గానిక్ రేట్లు చూస్తుంటే పే ప్యాటర్న్స్ అస్సలు సూట్ అవ్వట్లేదన్నమాట. సో ప్రాపర్గా మీరు ఏం తింటున్నారో మైండ్ఫుల్గా తినండి, అండ్ వాట్ ఎవర్ యువర్ పికింగ్ అప్ చాలా చాలా జాగ్రత్తగా కొనండి, ఎలాంటి ప్లేసెస్లో కొంటున్నారు అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెజిటబుల్స్ కానీ ఆ ఫుడ్ కానీ, ఎక్కడి నుంచి ప్రాసెస్ అయ్యి వస్తుంది, ప్రాపర్ ప్లేసెస్ నుంచి వస్తుందా లేదా తెలుసుకొని, ఇఫ్ ఇట్ ఆల్ you are using any kind of vegetables before you cook, kachithanga oka 10 minutes proper salt water lo lekapothe whatever the baking soda water lo kachithanga meer pettesi unchesin tarvate you use it, because whatever the content of pesticides in it, at least our 10 minutes time lo edo okati pani chestundi, that salt or baking soda. So veelainantaga try cheyandi, and chaala takkuga బయట మెడిసిన్స్ వాడండి, చాలా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న కాండిమెంట్స్ త్రూ ట్రై చేయండి, ఏదైనా హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్, హౌ మచ్ ఎవర్ ద అడ్వాన్స్మెంట్ హ్యాపెన్స్, న్యాచురల్గా మనకి హీల్ అయ్యే ప్యాటర్న్స్ మన బాడీకి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. సేమ్ వే ఫిల్టర్ లేని మనుషుల మధ్యలో ఉండండి, బికాజ్ పీపుల్ ఆర్ సో మచ్ చాలా చాలా డిఫరెంట్ ఇంటెన్షన్స్తో మన చుట్టుపక్కల ఉంటారన్నమాట. సో ఐడెంటిఫై పీపుల్ హూ ఆర్ రియలీ విత్ ప్యూర్ ఇంటెన్షన్స్, ఎవరైతే మన మంచి కోసం మన కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది, బికాజ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ రూమ్ విత్ వీ బికమ్ దట్ అండ్ వీ గెట్ ఎఫెక్ట్ విత్ దెమ్ అన్నమాట. సో ఆల్వేస్ బీ హ్యాపీ విత్ క్లీన్ లైఫ్ స్టైల్, క్లీన్ ఫుడ్ అండ్ క్లీన్ పీపుల్ అరౌండ్ యూ. అండ్ జస్ట్ లైక్ మన కృష్ణ పరమాత్ముడు గీతాలో చెప్పారు కదా, నేను ఏదైతే మన ఇంట్రొడక్షన్లో చెప్పానో, సముద్రంలో ఎన్ని ఎన్ని నదులు కలిసినా కానీ సముద్రం అలా నిశ్చలంగా ఉంటున్నట్టే మన మైండ్లో ఎన్ని ఆలోచనలు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని స్ట్రెస్లు, ఎన్ని ప్రెషర్లు ఉన్నా కానీ కామ్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ మైండ్ అన్నమాట. జస్ట్ లైక్ మైండ్ మనల్ని మేనేజ్ చేయకూడదు, మనం మైండ్ని మేనేజ్ చేయాలి. దాట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ మెడిటేషన్ అనమాట. సో కీప్ మెడిటేషన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ జస్ట్ ఫాలో గీత. మరి కృష్ణ పరమాత్ముడు లైఫ్ని ఎలా ఫాలో అవ్వాలో మొత్తం అన్ని టిప్స్ గీతలో చెప్పేశారు. విత్ దిస్ నోట్ మీ అందరికీ అడ్వాన్స్డ్ జన్మాష్టమి శుభాకాంక్షలు, అండ్ చక్కగా పండుగల్ని సెలబ్రేట్ చేసుకోండి. Celebrate it with your
loved ones with your family members and celebrate life because life is so beautiful. Zindagi na milegi. Boss, with this note, this is your RJ Pravlika signing off for today. Me andre kosam manchi manchi back to back numbers nenu already.

క్యూట్ అప్ చేసి పెట్టేశాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా మంచి మాటల కోసం, మంచి పాటల కోసం ఆల్వేస్ ఆల్వేస్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జీ ప్రభిక సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్, లవ్ యూ హైదరాబాద్.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి.
2: FM 101.9 MHz पर ये आकाशवाणी हैदराबाद है. स्टूडियो की घड़ी में इस वक्त 9:30

0: साथ
1: बिल्कुल
0: अरे पहुंचा देंगे उसके कानों तक हम ये तेरी।